శ్రోతలందరికీ మరొక్కసారి శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మయం. మరి నిలయంలో సమయం 6:11 దాటి 50 సెకండ్లు అవుతోంది. తెల్లవారుజామున ఆకాశం నెమ్మదిగా వెలుగులు అద్దుకుంటూ ఉంటే చల్లని గాలేమో మనల్ని పలకరిస్తూ ఉంటుంది. మరి పక్షుల కిలకిలా రావాలు ప్రకృతి పాడే సుప్రభాతంలా వినిపిస్తూ ఉంటే మనసు కూడా తెలియకుండానే కాస్త ప్రశాంతంగా మారిపోతుంది. కానీ ఇక్కడ అలా మాత్రం లేదు. ఎందుకంటే బయట వాతావరణం చూసుకున్నట్లయితే గణేశుడి యొక్క నిమజ్జనంతో గత కొన్ని రోజులుగా మన ఇళ్లల్లో మన వీధుల్లో గణపతి పాప మోరియ అంటూ ఎంతో సందడి చేసిన మన బొజ్జ గణపయ్య పూజలు అందుకుంటూ మన ఇంటి సభ్యుడిలా మనతో పాటే ఉండి మన కోరికలను విని మన ఆనందాల్లో భాగం కూడా అయ్యారు. మరి ఇప్పుడు నిమజ్జన వేళ వచ్చేసరికి మాత్రం మనసులో చిన్న వెలితి. ఎందుకంటే నిమజ్జనం అంటే కేవలం గణపతి విగ్రహాన్ని నీటిలో కలపడం మాత్రమే కాదనమాట. ప్రకృతి నుంచి వచ్చిన రూపం మళ్ళీ ప్రకృతిలోనే కలిసిపోవడం, మట్టి నుంచి రూపం తీసుకున్న గణపయ్య మళ్ళీ మట్టిలోనే కలిసిపోతూ మనకు అందమైన సందేశం చెబుతున్నట్టుగా ఉందన్నమాట. ఆ సందేశం ఏమిటి అంటే, రూపం కొంతకాలమే కానీ భక్తి, మంచి ఆలోచన, మనం చేసిన మంచి పని మాత్రం మనతోనే ఉంటుంది అని. కాబట్టి గణపయ్యకు వేడుకలు చెబుతున్నప్పుడు వెళ్ళిరా గణపయ్య అని మాత్రమే కాకుండా మనలోని ఒక చెడు అలవాటును కూడా నీతో తీసుకువెళ్ళి దాని స్థానంలో మంచి ఆలోచనలను మాకు ఇచ్చి వచ్చే ఏడాది మళ్ళీ మరింత ఆనందంగా రావయ్యా అని కోరుకుందాం. ఏమంటారు? వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

మహాగణపతిం అంటూ అద్భుతమైన కృతిని విన్నారు కదా. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. మనమున్నాము వందనంలో, నేను మీ ఆచి స్వాతి శరత్. మరి వందనంలో ఇవాల్టి క్షేత్ర దర్శినిలో మనం క్షేత్ర దర్శినికి బదులుగా ఒక్క అడుగుతో భూమిని, రెండో అడుగుతో ఆకాశాన్ని, మరి మూడో అడుగు ఎక్కడ వేయాలి అని ప్రశ్న వచ్చినప్పుడు తన తలని సమర్పించిన మహాబలి, చిన్న బాలుడి రూపంలో వచ్చి తన విశ్వరూపంతో ముల్లోకాలను కొలిచిన శ్రీ మహావిష్ణువు అవతారం వామన అవతారం. మరి ఈరోజు వామన జయంతి సందర్భంగా దానం, ధర్మం, వినయం, మాట నిలబెట్టుకోవడం వంటి ఎన్నో గొప్ప విలువలను మనకు గుర్తు చేసే వామనుడు మహాబలి కథను మనసారా తెలుసుకుందాం. ఓం శ్రీ వామనాయ నమః. మరి ఈరోజు మనకు వామన జయంతి అన్నమాట. వామన జయంతి గురించి కొన్ని విషయాలైతే మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో.

మీరు వింటున్నారు వందనం. మరి వందనంలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము వామన అవతారం గురించి. వామన అవతారం అంటే ఏంటి, అసలు వామన అవతారం ఎందుకు అవతరించాల్సి వచ్చింది, మరి శ్రీ మహావిష్ణువు వామనుడిగా ఎందుకు అవతారం చేశారు, బలి చక్రవర్తిని 3 అడుగుల నేలను ఎందుకు అడిగారు, ఇలాంటివన్నీ తెలుసుకుందాము. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో వామన అవతారము 5వ అవతారంగా ప్రసిద్ధి చెందిందన్నమాట. అయితే ఈ అవతారంలో ఒక గొప్ప విశేషం ఉంది. ఎందుకు అనంటే భగవంతుడు ఈ అవతారంలో మహాయోధుడిగా రాలేదు, చేతిలో ఆయుధాలతో కూడా రాలేదు. ఒక చిన్న బ్రహ్మచారి బాలుడి రూపంలో వచ్చారు. అడిగింది కూడా రాజ్యమో ధనమో కాదు, నాకు 3 అడుగుల నేల మాత్రమే చాలు, కానీ ఆ 3 అడుగులే ఒక గొప్ప పురాణ ఘట్టానికి కారణమయ్యాయి. మరి ఎవరిని అడిగారు, ఎందుకు అడిగారు, వీటన్నింటి గురించి మాట్లాడుకుందాం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. మరి మనమున్నాము వందనంలో, వందనంలో మనం మాట్లాడుకుంటున్నాము వామన జయంతి సందర్భంగా వామన అవతారం గురించి. మరి బలి విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడి మనవడిగా పురాణాలు చెబుతాయన్నమాట. అతడు శక్తివంతమైన అసుర రాజు, అంతేకాదు గొప్ప దాతగా కూడా పేరు పొందాడనమాట బలి చక్రవర్తి. అయితే బలి తన శక్తులను పెంచుకుంటూ దేవతలను ఓడించి స్వర్గలోకంపై ఆధిపత్యం సాధించాడట. దీంతో దేవతల తల్లి అదితి తన కుమారుల పరిస్థితిని చూసి బాధపడింది. ఆమె తన భర్త కశ్యప మహర్షిని ఆశ్రయించింది. అయితే కశ్యపుడు ఆమెకు శ్రీ మహావిష్ణువును ఆరాధించే ఒక వ్రతాన్ని ఉపదేశించినట్లు మనకు భాగవత పురాణం వివరిస్తోంది. అయితే అదితి అత్యంత భక్తితో శ్రీ మహావిష్ణువును ప్రార్థించింది. ఆమె భక్తికి ప్రసన్నుడైన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి ఆమె కోరికను తెలుసుకొని, నీ కుమారుడిగా అవతరించి దేవతలకు సహాయం చేస్తాను అని వరమిచ్చినట్లు మనకు పురాణ కథనాలు తెలియజేస్తున్నాయన్నమాట. అలా కశ్యపుడు అదితి దంపతులకు జన్మించిన అవతారమే ఈ వామనుడి అవతారం అన్నమాట. అయితే ఇంకా ఈ వామన అవతారం గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా చక్కటి గీతాన్ని అయితే విందాం. వాణిజయరామ్ గారు ఆలపించిన పూ

0: శ్రీచక్ర శుభ నివాస అంటూ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన మంచి కీర్తన అయితే విన్నారు కదా. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమయం. మరి మనము నామవందనంలో నిలయంలో సమయం 6:42 దాటి 30 సెకండ్లు అవుతుంది. వామనవతారం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మరి కశ్యపుడు అతిథి దంపతులకు శ్రీ మహావిష్ణువు వామనుడిగా అవతరించారు. అయితే వామనుడు చిన్న బ్రహ్మచారి రూపంలో కనిపిస్తాడు. ఆ సమయంలో బలిచక్రవర్తి ఒక గొప్ప యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారన్నమాట. అయితే యజ్ఞానికి వచ్చిన వారికి కోరిన దానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మన బలిచక్రవర్తుల వారు. అయితే అక్కడికి వామనుడు కూడా వచ్చాడనమాట. ఆ చిన్న బ్రహ్మచారి తేజస్సును చూసిన బలిచక్రవర్తి గౌరవంగా స్వాగతించి, నీకు ఏమి కావాలో అడుగు, నేను ఇస్తాను అని అన్నాడనమాట. అయితే అప్పుడు వామనుడు చిన్న చిరునవ్వు నవ్వి, మహారాజా, నాకు పెద్దగా ఏమీ వద్దు, నాకు 3 అడుగులకు సరిపోయేంత భూమి ఇవ్వండి చాలు అని అంటారనమాట. అప్పుడు బలికి ఆశ్చర్యం కలిగి, ఇంతటి చక్రవర్తిని నన్ను నా దగ్గరికి వచ్చి కేవలం 3 అడుగుల భూమి అడుగుతున్నాడా అని నవ్వుతాడనమాట. అయితే ఇంకా ఎక్కువ ఇస్తాను అని అంటాడు. అయితే వామనుడు తనకు 3 అడుగుల భూమి మాత్రమే చాలు, అంతకు మించి వద్దు అని అంటారు. అప్పుడు బలిచక్రవర్తుల వారి యొక్క గురువైన శుక్రాచార్యుల వారు హెచ్చరిస్తారన్నమాట. ఆ చిన్న బ్రహ్మచారి సాధారణ వ్యక్తి కాదని, అతడు విష్ణువేనని శుక్రాచార్యుడు గుర్తించినట్లు మనకు పురాణ కథలు కూడా చెబుతూ ఉంటాయన్నమాట. నువ్వు మాట ఇచ్చే ముందు ఆలోచించు, ఇతడు సాధారణ బాలుడైతే మాత్రం కాదు, విష్ణువు నీ సంపదను తిరిగి దేవతలకు అందించడానికి వచ్చాడు అని చెబుతారు. అయినా కూడా బలిచక్రవర్తి వెనక్కి కూడా తగ్గకుండా ఆయన చేయాల్సింది చేసేస్తాడనమాట. అయితే నేను దానం ఇస్తానన్న మాట ఇచ్చాను, నా దగ్గరకు వచ్చిన వారికి ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోవడం నాకు తగదు అనే భావంతో తన మాటపై తను నిలబడతాడనమాట. అయితే అక్కడే బలిచక్రవర్తి యొక్క వ్యక్తిత్వం అనేది మనకు కనిపిస్తుంది. మరి తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవాలంటే మీరు మాత్రం జస్ట్ స్టే ట్యూన్ ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో తో జీవితం రంగులమయం.
1: మన్మధుని కన్న తండ్రికి మంగళం, హరినేక్షునకు మునివందితునకు మంగళం, నలువను కన్న తండ్రికి పద్మనాభునకు మంగళం, ఇందిరా మందిర సుందరాంగునకు మంగళం, కస్తూరి తిలక పుసకసుల ముద్దులొలుకు సీతారాముని నగుమోముకు మంగళం. మంగళం, శుభమంగళం, జయమంగళం.

అన్నమాట. అయితే అప్పుడు వామనుడు బలిని అడిగాడు, బలి, 2 అడుగులతోనే అన్నీ కొలిచాను, మరి నువ్వు నాకు 3 అడుగుల భూమి ఇస్తా అన్నావు కదా, మరి నా 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అని అడుగుతారనమాట. ఇక్కడే కథలో అత్యంత మధురమైన ఘట్టం మనకు కనిపిస్తోంది, మనందరికీ తెలుసు. అయితే అప్పుడు బలి చక్రవర్తుల వారు తన తలను చూపిస్తారనమాట. బలి చక్రవర్తి దగ్గర ఇవ్వడానికి ఇక భూమి లేదు, కానీ ఇచ్చిన మాట మాత్రం కోసం ఆయన అప్పుడు బలి వినయంగా తల వంచి, స్వామి, నా దగ్గర ఇంకేమీ మిగలలేదు, 3వ అడుగును నా తలపై ఉంచండి అని సమర్పించుకున్నాడని మనకు పురాణ కథనాలు చెబుతున్నాయన్నమాట. అయితే విష్ణువు అతని తలపై 3 అడుగు ఉంచి బలిని సుతల లోకాలనికి పంపించినట్లు భాగవతం చెబుతోంది. కానీ కథ అక్కడితో మనకు ముగియదు, ఎందుకంటే బలికి విష్ణువు ఇచ్చిన గౌరవం, బలి అన్నీ కోల్పోయిన ఓడిపోయిన రాజుగా మాత్రమే ఈ కథలో నిలవలేదు. అతడు తన మాటను నిలబెట్టుకున్నాడు, తన అహంకారాన్ని విడిచి భగవంతుడికి పూర్తిగా సమర్పించుకున్నారు. విష్ణువు అతనికి సుతల లోకాన్ని ప్రసాదించి అక్కడ అతనికి రక్షణగా తానే ఉంటానని అనుగ్రహించి ట్లు భాగవత పురాణాలు మనకు తెలియజేస్తున్నాయన్నమాట. అయితే ఈ కథ ఏమి చెబుతోంది అని అంటే, వామనుడు రూపంలో చిన్నవాడు, కానీ ఆయన సంకల్పం విశ్వమంత గొప్పది. బలి చక్రవర్తి ప్రపంచాలను జయించాడు, కానీ చివరకు తనను తాను సమర్పించుకోవడం ద్వారా పురాణ సాంప్రదాయంలో మరింత గొప్ప స్థానాన్ని పొందారు బలి చక్రవర్తుల వారు. మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా వినయం అనేది తప్పకుండా ఉండాలి అని, ఎంత సంపద ఉన్నా ఇచ్చిన మాట విలువను మాత్రం ఇవ్వాలి అని, మన దగ్గర ఎంత ఉంది అన్నదానికంటే మన మనసు ఎంత విశాలంగా ఉన్నది అనేది ముఖ్యమన్నమాట. మరి ఈ వామన జయంతి సందర్భంగా మనలోని అహంకారం కొంచెం తగ్గి, వినయం కొంచెం పెరిగి, ఇచ్చిన మాట నిలబెట్టుకునే గుణం పెరిగి, మనస్సులో భక్తి మరింత బలపడాలని కోరుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మరి మీ అందరికీ మరొక్కసారి వామన జయంతి శుభాకాంక్షలు. ఇది ఇవాళ క్షేత్రదర్శిని. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమాయం.

ఎప్పుడైతే మరి ఆ వామనుడి యొక్క అంటే కోరికను బలిచక్రవర్తి అంగీకరించారో అప్పుడే బలిదానం అంగీకరించిన వెంటనే అప్పటి వరకు చిన్న బాలుడిగా కనిపించిన ఆ వామనుడు విశ్వరూపాన్ని ధరించాడనమాట. ఆ రూపమే త్రివిక్రమ రూపం. ఒక్క అడుగుతో భూమిని, మరో అడుగుతో స్వర్గం సహా పైలోకాలను ఆవరించాడని పురాణం వర్ణిస్తుంది.

0: Hey there! Do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.
1: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి మనం వచ్చేసాము వందనంలో ఫిట్నెస్ అవర్లోకి. స్టూడియో క్లాక్లో టైం 7 అవర్స్ క్రాస్ అయిపోయి, 9 మినిట్స్ కూడా క్రాస్ అయిపోయి, 30 సెకండ్స్ అవుతుంది. మరి చెప్పాను కదా, మార్నింగ్ బయట చూస్తేనేమో చాలా చాలా చాలా హడావిడిగా ఉంది. ఎందుకు అని అంటే ఒక పక్క గణపతుల యొక్క నిమజ్జనం అవుతుంది కాబట్టి. ఎవరైనా ఆఫీసెస్కి, స్కూల్ లేకపోతే ఎక్కడికైనా వర్క్ పైన వెళ్ళే వాళ్ళు మాత్రం కాస్త ముందుగా బయలుదేరి మీ డెస్టినేషన్కి హ్యాపీగా చేరుకోండి. ఎందుకు అని అంటారా, ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందో, ఎక్కడ వినాయకుళ్ళు మధ్యలో, అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి కొన్ని కొన్ని మధ్యలో కూడా ఉన్నాయన్నమాట. సో అలా ఎక్కడైనా ఉంటే కనుక మీకు ఇబ్బంది అవ్వకుండా ప్రాపర్గా మీ పనులు మీకు సాఫీగా జరగాలి అంటే మాత్రం తప్పకుండా ముందుగా ప్లాన్ చేసుకొని అయితే వెళ్ళండి తప్పకుండా. ఎందుకు అనంటే చెప్పాను కదా ట్రాఫిక్ జామ్ అన్నమాట. సో వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయా. అభినందన మూవీ నుంచి ఎస్పి బాలు గారు పాడిన మంచు కురిసే

ఎస్, మరి సూపర్ సాంగ్ అయితే విన్నారు కదా. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. నేను మీ ఆర్జీ స్వాతి శరత్. మరి ఫిట్నెస్ ఫిట్నెస్ ఫిట్నెస్ ఫిట్నెస్. మార్నింగ్ లేచాక ప్రతి ఒక్కళ్ళకి అబ్బా ఈరోజు వర్కౌట్ చెయ్యాలా తప్పదా అన్నట్టుగా ఉంటుంది కదా, కానీ తప్పదు. ఎందుకు అని అంటే మనం ఫిట్గా కాకపోయినా హెల్దీగా ఉండడానికైనా సరే కంపల్సరీగా మనం మన ఫ్యూచర్ కోసము మన హెల్త్ కోసమే మనం చేసుకోవాలన్నమాట. ఏమంటారు? మరి అలా చేసుకోవాలి అని అంటే ఏం చేయాలి? డైలీ ఒక రొటీన్ అయితే కంపల్సరీగా అలవాటు చేసుకోవాలన్నమాట. అట్లీస్ట్ వీక్లీ 4 టైమ్స్ అన్న మినిమం ఎక్సర్సైజ్, మినిమం వర్కౌట్ చేసుకున్నట్లయితే మన బాడీ కాస్త మన కంట్రోల్లో ఉన్నట్టుగా ఉంటుంది. లేదు అంటే మాత్రం ఏ పని చేసినా అలసట రావడం, లేకపోతే చికాక్గా ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి కాస్త ప్రకృతికిలోకి వెళ్ళి మనం నేచర్ని ఎంజాయ్ చేస్తూ అలా అలా వాకింగో ఎక్సర్సైజో వామప్పో స్ట్రెచ్చింగో ఏదో ఒకటి చేయాలన్నమాట. మరి ఇలా చేసేటప్పుడు దానికి మ్యూజిక్ యాడ్ అయితే ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి. ఎస్, ఈరోజు దాని గురించే మాట్లాడుకుందాం. మరి వర్కౌట్ చేసేటప్పుడు మ్యూజిక్ ఎంతవరకు యూజ్ అవుతుంది, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అనే టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. బట్ ఈ సూపర్ ట్రాక్ తర్వాత మాట్లాడుకుందాం. జానకమ్మ గారు పాడిన స్వర్ణ కమలం చిత్రం నుంచి ఆకాశంలో ఆశల హరి వెళ్ళు ఆనంద్.

0: Celebrate the land, celebrate the people, and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
1: ఎస్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయ. మరి మనం మాట్లాడుకుంటున్నాము జిమ్ అంటే వర్కౌట్ ప్లస్ మ్యూజిక్ అన్నమాట. జిమ్కి వెళ్దామని షూస్ వేసుకుంటాం, వాటర్ బాటిల్ తీసుకుంటాము, వర్కౌట్ స్టార్ట్ చేద్దాము అని అనుకుంటాం. కానీ అబ్బా, ఇయర్ ఫోన్స్ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు ఇయర్ ఫోన్స్ కనిపించకపోతే నాకు వర్కౌట్ చేయాలనే మూడే రాదే అని అనుకుంటూ ఉంటాం కదా. మరి మన ఫేవరెట్ సాంగ్ ప్లే అవ్వగానే అప్పటి వరకు నార్మల్గా ఉన్న మనము ఒక్కసారిగా మన బాడీలో స్పీడ్ అనేది పెరుగుతుంది, మూమెంట్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. ఇక అప్పుడు ఏమనిపిస్తుందంటే, ఒకవేళ థ్రెడ్మిల్ చేస్తూ ఉంటే కనుక ఇంకొక 5 మినిట్స్ చేద్దాము, ఇంకా కాసేపు చేద్దాము, సైక్లింగ్ చేస్తూ ఉంటే ఇంకొక రౌండ్ చేద్దాము, సూపర్ సాంగ్ వచ్చేస్తుంది అన్న జోష్ అయితే ఆటోమేటిక్గా తెలియకుండానే వచ్చేస్తుంది అన్నమాట. మరి అసలు ఈ పాటల్లో ఏముంటుంది, ఈ మ్యూజిక్ వినగానే ఎందుకు అలా చేస్తాము అంటే మనలో మనకేమైనా అనిపిస్తూ ఉంటుందా అలా మ్యూజిక్ వినగానే మాట్లాడుకుందాం. బట్ అంతకంటే ముందుగా మనకు బోల్డ్ అన్ని వాట్సాప్ మెసేజెస్ కూడా వచ్చేసాయన్నమాట. మంగా భాస్కర్ గారు మెసేజ్ చేశారు, నమస్తే అని. మీకు కూడా నమస్కారం అండి. వందనం చాలా బాగుందని చెప్పారు, చాలా చాలా ధన్యవాదాలండి. అండ్ సిద్ధు, నమిత, విశాల, ప్రసాద్, హితేష్ రాజమండ్రి నుంచి మెసేజ్ చేశారు, నమస్కారం మేడం అనేసి. వామన జయంతి శుభాకాంక్షలని, మీకు కూడా వామన జయంతి శుభాకాంక్షలు. అండ్ అబ్బా, పొద్దున్నే సూపర్ పాట వేశారు అని మెసేజ్ పెట్టారు, ఫస్ట్ సాంగ్ అనుకుంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మెసేజ్. అండ్ యాజ్ యూజువల్ మన గౌతమి గారు, కీర్తన గారు, ఇంకా సూర్య గారు మెసేజ్ చేశారు గుడ్ మార్నింగ్ అని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ మరొకసారి చెప్పేస్తుంది హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ మార్నింగ్ ఫ్రమ్ స్వతి శరత్. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయ. నేను మీ ఆచి స్వతి శరత్.

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: Yes, meer vintunaru Akashvani Hyderabad Kendram FM Rainbow, Rainbow the Jeevitam Rangala Maya Mari. Manamunnamo vandanamlo ippudu manam maatladukuntunnamo fitness plus music. ఎస్, రీసెర్చ్లో కూడా మ్యూజిక్ ఎక్సర్సైజ్ విషయంలో మోటివేషన్, ఎంజాయ్మెంట్, పర్ఫార్మెన్స్ ఇలాంటి అంశాలపై ప్రభావం చూపిస్తుందని తేలిందట. అయితే మ్యూజిక్ వింటే అందరికీ పర్ఫార్మెన్స్ అనేది తప్పకుండా పెరుగుతుందన్నమాట. ఎందుకు అని అంటే, మ్యూజిక్ వినగానే మనకు వర్కౌట్ చేయాలనే మూడ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుందన్నమాట. మనకు ఇష్టమైన ఎనర్జెటిక్ సాంగ్ వినగానే ఎమోషనల్ ఆరో యూజల్ అనేది పెరుగుతుంది. అందుకే ఈరోజు ఎక్సర్సైజ్ చేయాలని లేదా ఎక్సర్సైజ్ చేయాలని లేదు అని అనిపించినప్పుడు మన ఫేవరెట్ ప్లేలిస్ట్ వర్కౌట్ ఉంటుంది కదా, ద మ్యూజిక్ పెట్టుకోవాలి అని మనకు వింటూ ఉంటే ఆటోమేటిక్గా అర్థమైపోతూ ఉంటుంది. మరి మ్యూజిక్ అటెన్షన్లో మనము కొంత భాగాన్ని, అంటే మోడరేట్ ఇంటెన్సిటీ యాక్టివ్లో గనక ఎఫర్ట్ కొద్దిగా ఈజీగా అనిపించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. మరి ఈ మ్యూజిక్ ప్లస్ ఎక్సర్సైజ్ గురించి ఇంకా మాట్లాడుకుందాము. అంతకంటే ముందుగా మనకు వాట్సాప్ మెసేజెస్ వచ్చేసాయి. ఎస్, పాలకంపల్లి రాఘవేంద్ర కవిత పద్మావతి గారు మెసేజ్ చేశారు. హాయ్ అండి. హాయ్, మీకు కూడా హాయ్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మెసేజ్. అండ్

కూడా వాట్సాప్ చేయాలి అనుకుంటే 9140232342 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను మీ మెసేజ్ని చదివి వినిపించేస్తాను. సో వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయా.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్

0: 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. మరి ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మన అటెన్షన్ మొత్తం శరీరం పైనే ఉంటే గనక మనకి తెలియకుండానే కొంతసేపటికి టైర్డ్నెస్గా అనిపిస్తుందన్నమాట. అబ్బా ఇంకెంతసేపు చేయాలి అని. మరి అలా కాకుండా మ్యూజిక్ ఉంటే మాత్రం మన అటెన్షన్లో కొంత టైంని పాట వైపు తీసుకెళ్తుంది కదా. ఆ టైంలో మనకు వర్కౌట్ అనేది బోరింగ్గా అస్సలు అనిపించదన్నమాట. మన మూడ్ కూడా కాస్త బెటర్గా ఉంటుంది. మూడ్ బెటర్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం చేసే పనిపైన ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుందన్నమాట. ఎక్సర్సైజ్ చేయాలనే మోటివేషన్ కూడా పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా రొటీన్ పనులు చేసుకుంటాం కదా, దానికి చాలా చాలా ఈజీ వే అవుతుందన్నమాట. అంతేకాకుండా మన శరీరానికి రిథం ఉంటే గనక సహజంగానే బాడీలో మూమెంట్ అనేది వచ్చేస్తుంది. ఒక పాటకు మంచి బీట్ ఉంటే మనకు తెలియకుండానే వాక్ వాక్ వాక్, స్టెప్ స్టెప్ స్టెప్ అంటూ మనమే చేసేస్తూ ఉంటామన్నమాట. ఏదో ఒక రిథంలోకి వెళ్ళిపోయి వాకింగ్ సైక్లింగ్ డ్యాన్సింగ్ ఇలాంటివన్నీ చేసేస్తూ ఉంటాం కదా. మరి ఇంకా మాట్లాడుకుందాం ఈ టాపిక్ గురించి. అయితే వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈరోజు ఉదయం అనగా సెప్టెంబర్ 23వ తేదీ ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు దేశవ్యాప్తంగా 11వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఆయుర్వేద వైద్యం, దాని విశిష్టత, మన ఆరోగ్య సంరక్షణలో ఆయుర్వేదం యొక్క పాత్ర గురించి తెలుసుకుందాం. ఈ సందర్భంగా ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ జీకే రెడ్డి గారు మరియు డాక్టర్ చంద్రకాంత్ గారు ఈ ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు మన రెయిన్బో ఎఫ్ఎం 101.9 MHz లో ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొనబోతున్నారు. ఇది ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు. ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి సాధారణంగా ఎనర్జెటిక్, ఫాస్టర్ టెంపో మ్యూజిక్ వర్కౌట్కి ఎగ్జైట్మెంట్ని పెంచుతాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, వార్మప్ చేయాలి అని అనుకో, కొంచెం కంఫర్టబుల్ మ్యూజిక్ ఉండాలన్నమాట. బ్రిస్క్ వాకింగ్ చేయాలంటే కొద్దిగా ఎనర్జెటిక్ బీట్ ఉండాలి. ఇక డ్యాన్స్ వర్కౌట్ చేయాలి అంటే మీకు అందరికీ తెలిసిందే, అంటే మంచి బీట్ ఉన్న సాంగ్స్ ఉండాలన్నమాట. స్ట్రెచ్చింగ్ ఇట్లా వార్మప్ అలా కొంచెం స్ట్రెచ్చింగ్ ఇలా చేయాలి అని అంటే కామ్ మ్యూజిక్ ఉన్నట్లయితే కనుక మనకి అలాంటి మూడే వస్తుందన్నమాట. అయితే ఫాస్ట్ సాంగ్ పెట్టుకున్నాం కాబట్టి తప్పనిసరిగా మనం ఫాస్ట్గా చేయాలి అనే రూల్ అయితే ఏం లేదు. కాబట్టి మన ఫిట్నెస్కి, అంటే మనం చేసే ఫిట్నెస్ ఎక్సర్సైజ్కి మీ మూడ్కి తగ్గట్టుగా మ్యూజిక్ని సెట్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకు నచ్చిన మ్యూజిక్ వినేటప్పుడు మన బ్రెయిన్లో రివార్డ్ రిలేటెడ్ ప్రాసెస్ అనేది యాక్టివేట్ అవుతాయట. కాబట్టి ప్లెజెంట్ మ్యూజిక్ మన మూడుని అరిజువల్ అటెన్షన్ మీద ప్రభావం చూపుతుందంట. సో వర్కౌట్ ముందు ఒక మంచి ఫేవరెట్ సాంగ్ వింటే గనక ఎక్సర్సైజ్ చేయాలి అన్న ఫీలింగ్ అనేది అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఏమంటారు? ఎస్, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయమ్మారి. మ్యూజిక్ వింటూ ఎక్సర్సైజ్ చేస్తే గనక మనకు టైట్నెస్ అనేది మ్యాజిక్లా వెళ్ళిపోతుందట. మరి అంటే ఎక్సర్సైజ్ చేసే టైంలో మన అటెన్షన్ని, మన మూడ్ని ఇంప్రూవ్ చేయడం వల్ల మనకు అలసట అనేది, అసలు ఆలోచన అనేది కూడా రాదు. కాబట్టి మ్యాక్సిమం వర్కౌట్ చేసినప్పుడు కొంచెం మ్యూజిక్ పెట్టుకొని చేయడానికైతే ట్రై చేస్తే బాగుంటుంది.

అనమాట. అలా అని చెప్పేసి పెద్ద సౌండ్తో కాకుండా మీడియం వాల్యూమ్, వాల్యూమ్ని కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి. మనకు ఫేవరెట్ ప్లేలిస్ట్ని అయితే ఎప్పటికప్పుడు పెట్టుకుంటూ మార్చుకుంటూ కూడా ఉండాలన్నమాట. అంతేకాకుండా ఎప్పుడు మ్యూజిక్ ఉంటేనే వర్కౌట్ చేస్తాను అని మాత్రం స్టిక్ అవ్వద్దు. సో అప్పుడప్పుడు వర్కౌట్ చేసేటప్పుడు మ్యూజిక్ పెట్టుకోవాలి, కొన్ని కొన్ని టైమ్స్లో మ్యూజిక్ కూడా పెట్టుకోవద్దు అనమాట. ఇలాంటివన్నీ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే అలసట అనేది లేకుండా వర్కౌట్కి పర్ఫెక్ట్ సాంగ్స్ని సెలెక్ట్ చేసుకొని మనకు నచ్చిన మూమెంట్, మనకు నచ్చిన మ్యూజిక్ రెగ్యులర్గా ఈ కాంబినేషన్లో కాకుండా అప్పుడప్పుడు కొంచెం చేంజ్ చేస్తూ ఉన్నట్టు అట్లయితే కనుక సూపర్గా ఉంటుందట. ఎస్, ఇది ఇవాల్టి ఫిట్నెస్. మరి స్టూడియో క్లాక్లో టైం 7 అవర్స్ క్రాస్ అయిపోయి, 57 మినిట్స్ కూడా క్రాస్ అయిపోయి, 30 సెకండ్స్ అవుతుంది. మరి 8 గంటలకు వార్తా ముఖ్యాంశాలు వింటారు. వార్తా ముఖ్యాంశాల అనంతరం నేనైతే మాట్లాడతాను. వీటిని ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు వడోదరలో పర్యటిస్తారు. మహారాజా సయాజీరావు విశ్వవిద్యాలయ 75వ వార్షిక స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేస్తారు. ఆ తర్వాత వడోదరలో బ్రహ్మకుమారీస్ గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ రిట్రీట్ సెంటర్ ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఈరోజు రేపు చింతన్ భారత్ సమావేశం జరుగుతుంది. వికసిత్ భారత్ 2047 కోసం ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, భవిష్యత్ కార్యాచరణ, వివిధ శాఖల పనితీరు, ప్రభుత్వ పథకాల అమలు, సంస్కరణలపై సమీక్ష నిర్వహిస్తారు. దీనికోసం కేంద్ర మంత్రులు 6 గ్రూపులను విభజించారు. వీరంతా తమ శాఖల పనితీరు, సాధించిన పురోగతి నివేదికలు సమర్పిస్తారు. ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు, ఢిల్లీ తెలంగాణ భవన్ నిర్మాణాలు తెలంగాణ సంస్కృతి ప్రతీకలుగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కాకతీయ కళాతోరణం, రామప్ప ఆలయం, పిల్లలమరి దేవాలయ శిల్ప వాస్తుకళ ప్రతిబింబించేలా నిర్మాణాలు చేపట్టాలని సచివాలయంలో సమీక్షలో సూచించారు. జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్ ఆయకట్టు పంటలు కాపాడేందుకు కృష్ణా జలాలు విడుదల చేయాలని కోరుతూ మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేల బృందం కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో భేటీ అయ్యింది. దాదాపు 5.5 లక్షల ఎకరాల ఆయకట్టులు కీలక దశలో ఉన్న పంటలు కాపాడేందుకు 5,000 క్యూసెక్ల నీటిని నెల రోజుల పాటు నిరంతరాయం విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలో కేంద్ర

ಮುಖ್ಯಮಂತ್ರಿ ಕಿಶನ್ ರೆಡ್ಡಿ ನಿವಾಸದಲ್ಲೂ ಪೆಜಾವರ್ ಮಠಂ ಪೀಠಾಧಿಪತಿ ಶ್ರೀ ಶ್ರೀ ವಿಶ್ವಪ್ರಸನ್ನ ತೀರ್ಥ ಸ್ವಾಮೀಜಿ ಪಾದಪೂಜೆ ಕಾರ್ಯಕ್ರಮ ಭಕ್ತಿ ಶ್ರದ್ಧಲತೋ ಜರುಗಿದೆ. ಉಪರಾಷ್ಟ್ರಪತಿ ಸಿಪಿ ರಾಧಾಕೃಷ್ಣನ್, ಕೇಂದ್ರ ಸಹಾಯ ಮಂತ್ರಿಗಳು ಬಂಡಿ ಸಂಜಯ್, ಭೂಪತಿರಾಜ ಶ್ರೀನಿವಾಸ್ ವರ್ಮತೋ ಪಾಟುಗಾ పలువురు ఉన్నతాధికారులు పారిశ్రామిక ప్రముఖులు పాల్గొన్నారు. రైతుల గొంతు నొక్కేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులు నిర్బంధాలకు పాల్పడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆరోపించారు. జూరాల ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరిన బీజేపీ బృందాన్ని పోలీసులు అడ్డుకుని నిర్బంధించడం ఖండిస్తూ జూరాల, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, గోదావరి పరివాహక ప్రాంతాల్లో రైతులు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో ఈరోజు రేపు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 9 గంటలకు వింటారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. నేను మీ ఆర్జీ స్వాతి శరత్. మరి స్టూడియో క్లాక్ లో టైం 8 అవర్స్ క్రాస్ అయిపోయి, 10 మినిట్స్ కూడా క్రాస్ అయిపోయి అలా పరిగెడుతుందన్నమాట. మరి అంటే ప్రతిరోజుకి ఒక ఇంపార్టెన్స్ ఉండే ఉంటుంది కదా, చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అలానే ఈరోజు కూడా దేశవ్యాప్తంగా 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం అన్నమాట. మరి ఈ సందర్భంగా మనకు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఆయుర్వేద గురించి, అంటే ఆయుర్వేదం యొక్క దాని విశిష్టత కానీ మన ఆరోగ్య సంరక్షణలో ఆయుర్వేదం యొక్క పాత్ర గురించి కూడా తెలుసుకోవడానికి ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ జీకే రెడ్డి గారు మరియు డాక్టర్ చంద్రకాంత్ గారు ఈ ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొనబోతున్నారు. సో తప్పకుండా వినగలరు. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ಇರಾನಿ ಚಾಯ್,
1: ಬನ್ ಮಸ್ಕಾ,
0: ಹೈದರಾಬಾದಿ ಬಿರಿಯಾನಿ,
1: ಟಂಗ್ ದಿ ಕಬಾಬ್,
0: ಕುರ್ಬಾನಿ ಕಾ ಮೀಠಾ,
1: ಶಹದೂದ್ ಮಲಾಯ್.
0: ಹೈದರಾಬಾದ್ ಇಸ್ ಅ ಗ್ರ್ಯಾಂಡ್ ಬಫೇ
1: ಅಂಡ್ ಎವ್ರಿ ಡಿಶ್ ಹ್ಯಾಸ್ ಅ ಸ್ಟೋರಿ ವೇಟಿಂಗ್ ಟು ಬಿ ಟೋಲ್ಡ್.
0: ಎಕ್ಸಾಕ್ಟ್ಲಿ, ದಟ್ಸ್ ವೈ ಜಶ್ನೆ ಹೈದರಾಬಾದ್ ಇಸ್ ಯೋರ್ ಆಫ್ಟರ್ನೂನ್ ಟ್ರೀಟ್
1: ಫ್ರಮ್ 2 to 3 PM ಎವ್ರಿ ಡೇ ಆನ್ FM ರೇನ್ಬೋ 101.9.
0: ಇಟ್ಸ್ ನಾಟ್ ಜಸ್ಟ್ ಫುಡ್,
1: ಇಟ್ಸ್ ಕಲ್ಚರ್, ಹಿಸ್ಟ್ರಿ ಅಂಡ್ ಫ್ಲೇವರ್ ರೋಲ್ಡ್ ಇನ್ ಟು ಒನ್.
0: ಜಶ್ನೆ ಹೈದರಾಬಾದ್.
2: ఎస్ మరి ఈరోజు అంటే మన సినిమా ఇండస్ట్రీలో రావాలి అని అంటే ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఉండాలా, పెద్ద పెద్ద పరిచయాలు ఉండాలా, అవేవీ లేకుండా మధ్యప్రదేశ్లోని జబల్పూర్ నుంచి వచ్చి తన మొట్టమొదటి తెలుగు సినిమాతోనే ప్రేక్షకులకు చాలా ప్రీతిగా గుర్తుండిపోయిన అమ్మాయే శాలిని పాండే. ఈరోజు తన పుట్టినరోజు అన్నమాట. తన పుట్టినరోజు సందర్భంగా ఆమె జర్నీలోని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలైతే మనం తెలుసుకుందాము. శాలిని పాండే 1993 సెప్టెంబర్ 23న జబల్పూర్లో జన్మించిందన్నమాట. తన జర్నీలో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటి అనంటే, మొట్టమొదటి నుంచి సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి కానే

కాదు ఇంజనీరింగ్ చదువుతున్న టైంలోనే యాక్టింగ్ పైన ఉన్న మంచి ఇంట్రెస్ట్తోనే థియేటర్ కోర్స్ చేయడం స్టార్ట్ చేసిందనమాట ఆ ప్రాసెస్లోనే అక్కడి నుంచి తన జర్నీ అనేది స్టార్ట్ అయింది కాలేజ్లో హిందీ థియేటర్ చేస్తూ యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ని సంపాదించుకుంది ఆ థియేటర్ జర్నీనే క్రమంగా ఆడిషన్ సినిమా ఆపర్చునిటీస్ అలా అలా అలా అటువైపు టర్న్ చేసింది అలా వచ్చిన పెద్ద ఆపర్చునిటీనే మన అర్జున్ రెడ్డి మూవీ మరి దాని తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాము అర్జున్ రెడ్డి మూవీలో నుంచి సూపర్ ట్రాక్ అయితే విందాం

0: జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎస్, మరి మనం మాట్లాడుకుంటున్నాము శాలిని పాండే గురించి. ఎస్, అర్జున్ రెడ్డి ఫేమ్, అర్జున్ రెడ్డి హీరోయిన్, ప్రీతి పాత్రలు, ప్రీతి శెట్టి పాత్రలు యాక్ట్ చేశారు కదా. అలా వచ్చిన తన అవకాశం అర్జున్ రెడ్డి అనమాట. 2017లో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన ఈ అర్జున్ రెడ్డిలో, అర్జున్ రెడ్డి మూవీలో విజయ్ దేవరకొండ సరసన ఆమె నటించారు. మనందరికీ తెలుసు, అప్పుడే తెలుగు తెరకు పరిచయం అయ్యారనమాట. అయితే మొట్టమొదటి సినిమా, కొత్త భాష, కొత్త ఇండస్ట్రీ అయినా కూడా ప్రీతి గారు ఆమె పాత్రలో, అంటే ప్రీతి అనే పాత్రలో ఆమెకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు అయితే వచ్చిందనమాట. ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే, తెలుగు తనకు ఫ్లూయెంట్ లాంగ్వేజ్ కాకపోయినా కూడా అర్జున్ రెడ్డిలో తన పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పుకున్నారట. మరి ఆ సినిమా తర్వాతనే ఆమె జర్నీ స్టార్ట్ అయింది. సో తెలుగులో మహానటి, 118, ఇద్దరి లోకం ఒకటే, నిశ్శబ్దం వంటి చిత్రాల్లో తను కనిపించారు. అంతేకాకుండా ఇంకా ఏంటి అని అంటే తమిళంలో కూడా యాడ్ చేశారు. అంటే తెలుగు ఇండస్ట్రీలోనే ఆగిపోకుండా తను అటువైపు కూడా వెళ్ళారనమాట. తమిళంలో గొరిల్లా, 100% కాదల్ వంటి సినిమాలు కూడా చేశారు. అక్కడితో ఆగకుండా హిందీలో కూడా అడుగు వేశారనమాట మన శాలిని పాండే గారు. మరి హిందీలో ఏమేం చేశారు, తర్వాత తన జర్నీ ఎటువైపు వెళ్ళింది, వీటన్నింటి గురించి అయితే మనం మాట్లాడుకుందాము. అంతకంటే ముందుగా సూపర్ ట్రాక్ అయితే వినేద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
1: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
2: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
0: History,
1: art,
0: literature,
2: tourism,
1: cinema,
0: culture, all woven together in one vibrant hour. Telangana,
1: the voice of our home state.
3: ఎస్, మరి మనం శాలిని పాండే గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అలా అలా తెలుగు నుంచి తమిళం, తమిళం నుంచి హిందీలోకి ఎంటర్ అయ్యారనమాట. హిందీలో జయేష్ భాయ్ జోర్దార్లో రణవీర్ సింగ్తో నటించారు. అంతేకాకుండా 2024లో వచ్చిన మహారాజులో కూడా నటించారు. అంటే జబల్పూర్లో థియేటర్తో మొదలైన జర్నీ తెలుగు, తమిళ్, హిందీ అంటూ మూడు భాషల సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు మన ప్రీతి గారు, అదే శాలిని గారు అనమాట. సో ఈ రోజు తన బర్త్డే సందర్భంగా మన ఎఫ్ఎం రెయిన్బో తరపు నుంచి, మనందరి తరపు నుంచి హ్యాపీ హ్యాపీ హ్యాపీ బర్త్డే చెప్పేస్తూ, మెనీ మోర్ ఇంట్రెస్టింగ్ పర్ఫార్మెన్సెస్ తనకు రావాలనేసి విష్ చేస్తూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే చెప్పేస్తున్నాం. ఫ్రమ్ ఆచే స్వాతి శరత్ నుంచి కూడా విషింగ్ యూ ఏ వెరీ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. ఎస్, మరి ఈరోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, అంటే ఆయుర్వేద 11వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా, ఆయుర్వేద వైద్యం, దాని విశిష్టత, మన ఆరోగ్య సంరక్షణలో ఆయుర్వేదం యొక్క పాత్ర గురించి తెలుసుకునేందుకు డాక్టర్ జీకే రెడ్డి గారు మరియు డాక్టర్ చంద్రకాంత్ గారు ఈ ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొనబోతున్నారు. గమనించగలరు ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమాయా.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం, మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నెంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: ఎస్, మరి మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో తో జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్ లో టైం 8 అవర్స్ క్రాస్ అయిపోయి 36 మినిట్స్ కూడా క్రాస్ అయిపోయింది. మన ఇంట్లో జనరల్గా మనందరికీ వినిపించేది, అబ్బా పిల్లలు మాట వినట్లేదు, మాట వినట్లేదు, మాట వినట్లేదు అని అంటూ ఉంటాం కదా. మరి పిల్లల బిహేవియర్ మారాలి అని అంటే ముందుగా మనం మార్చాల్సిన కొన్ని చిన్న చిన్న విషయాలు అయితే ఉన్నాయి. ఏంటా అని అనుకుంటున్నారా? ఎస్, పిల్లలు మాట

అనుకోవడం లేదని, మొండిగా ఉంటున్నారని, చిన్న విషయాలకి ఆటోమేటిక్గా మనం ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా, ఎంత ప్రిపేర్ అయ్యి ఉన్నా కూడా కోపం అనేది వస్తుందన్నమాట చాలా చాలా టైమ్స్. కానీ ప్రతి బిహేవియర్కి, వాళ్ళు చేసే ప్రతి బిహేవియర్కి పనిష్మెంటే సొల్యూషన్ కాదన్నమాట. కొన్నిసార్లు ఇంట్లో మనం చేసే చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి కదా, అవి ఆ పిల్లలకి ఎఫెక్ట్ అయిపోయి పెద్ద పెద్ద మార్పులకి ఛాన్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, అరవకు, పరిగెత్తకు, అది ముట్టుకోకు, ఇది ముట్టుకోకు, రోజంతా ఇది చెయ్యకు, అది చెయ్యకు అని మనం వాళ్ళకి చెప్తూనే ఉంటాము. అంటే ఇలా ఉండొద్దు, అలా ఉండొద్దు, నో అని చెప్తూ ఉంటాం కదా. ఎస్, మరి అరవకు అని చెప్పే బదులు కొంచెం మెల్లగా మాట్లాడొచ్చు కదా అని చెప్పాలన్నమాట. పరిగెత్తకు అని చెప్పే బదులు కాస్త నెమ్మదిగా నడుస్తావా ప్లీజ్ అని చెప్పాలి. అంటే ఒక కరెక్షన్తో పాటు డైరెక్షన్ కూడా ఇవ్వాలి. ఇది చెయ్యకు, అది చెయ్యకని అక్కడ స్టాప్ చేయకుండా, ఇలా కాకుండా ఇలా చేయొచ్చు కదా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసినట్లయితే మారడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. మరి బిహేవియర్ అనేది వెంటనే మారకపోవచ్చు, కానీ మెల్లమెల్లగా మారడానికైతే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎస్, దీని గురించి అయితే ఇంకా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం, రంగుల మాయం. సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: FM Rainbow 101.9 Musically yours.
1: అదేంటో కానీ పిల్లలు మంచి పని చేసినప్పుడు మనం అస్సలు గమనించాం. అదే ఏదైనా సిబ్లింగ్స్తో ఫైట్ చేస్తున్నప్పుడు, లేకపోతే టాయ్స్ విరగొడుతున్నప్పుడు, ఏదో ఇలాంటి పిచ్చి పనులు చేసినప్పుడు మాత్రం వాళ్ళని వెంటనే నోటీస్ చేస్తాము. దానికి తోడు వాళ్ళు మంచి పని చేసినప్పుడు అప్రిషియేషన్ మాత్రం ఇవ్వకుండా సరేలే చేసావులే అన్నట్టు ఉంటాం. అలా కాకుండా వాళ్ళు ఏదైనా మంచి పని చేసినప్పుడు దాన్ని స్పెసిఫిక్ అప్రిషియేషన్ చేసినట్లయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు హోంవర్క్ స్టార్ట్ చేసావనుకో, హోంవర్క్ స్టార్ట్ చేశాడు అనుకోండి, హోంవర్క్ మొదలు పెట్టావా, గుడ్ గుడ్, చాలా మంచి పని చేసావు, చెప్పకుండానే స్టార్ట్ చేసావు అనేసి అలా అనడం అన్నమాట. బుక్స్ సర్దినప్పుడు కొంచెం రెస్పాన్సిబుల్గా ఉన్నావు అని, అంటే ఆ బుక్స్ సర్దడం అనేది రెస్పాన్సిబిలిటీ అనేది తనకు అర్థమవుతుంది అనమాట. ఇలా స్పెసిఫిక్ అప్రిషియేషన్ అనేది టాయ్స్ సర్దినప్పుడు కూడా చాలా నీట్గా ఉంచుకున్నావు నీ ప్లేస్ని అని అలా మెన్షన్ చేస్తూ కనుక వాళ్ళ బిహేవియర్ని అప్రిషియేషన్ చేసినట్లయితే వాళ్ళకి కూడా తెలుస్తుంది అన్నమాట. అంతేకాకుండా కొన్ని కొన్నిసార్లు వాళ్ళకు ఇది చెయ్యి అది చెయ్యి, బుక్స్ ప్యాక్ చేసుకో, యూనిఫామ్ పెట్టుకో, వాటర్ బాటిల్ ఫిల్ చేసుకో, ఇలా వన్ ఆఫ్టర్ అదర్ టాయ్స్ ప్యాక్ చేసుకో, ఇలా వన్ ఆఫ్టర్ అదర్ వర్క్స్ వాళ్ళకి చెప్తూనే ఉంటాము కదా. అలా కాకుండా వాళ్ళకి అట్ ఏ టైం ఒక 2 వర్క్సే అలాట్ చేయాలన్నమాట. అక్కడెక్కడో మనం కిచెన్లో ఉండి చేస్తున్నారా చేస్తున్నారా అని అరవడం కంటే వాళ్ళ దగ్గరికి వచ్చి క్లియర్గా ఇన్స్ట్రక్ట్ చేయాలన్నమాట, పిల్లలు ఇప్పుడు ఈ 2 జాబ్స్ చేయండి, ఇది ఫినిష్ అయ్యాక మనం మాట్లాడుకుందాము అని అలా సర్ది చెప్పడానికి ట్రై చేయాలన్నమాట. ఏమంటారు? ఎస్, సూపర్ ట్రాక్ అయితే విన్నాము. ట్రాక్ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాము.

మరి ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ నుంచి చల్లగాలి తాకుతున్న అంటూ సూపర్ ట్రాక్ అయితే విన్నారు కదా. మరి మనం మాట్లాడుకుంటున్నాము పిల్లల యొక్క బిహేవియర్ని మనం ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలంటే, చిన్న చిన్న మార్పులు చేసినట్లయితే గనక పెద్ద పెద్ద రిజల్ట్స్ని మనం చూడొచ్చు అన్నమాట. సడన్ చేంజెస్ కొంచెం తగ్గించాలి. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు వాళ్ళ ఫేవరెట్ కార్టూనో ఏదో ఒకటి మూవీదో ఏదో ఒకటి చూస్తూ ఉంటారు, ఒక్కసారిగా వచ్చి టీవీ ఆఫ్ చేస్తారా లేదా ఎంతసేపు చూస్తారు అని అనే బదులు వాళ్ళకి చిన్న రెసిస్టెన్స్ రావచ్చు అనమాట. కాబట్టి వాళ్ళకి అలా చెప్పే బదులు ఇంకొక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ తర్వాత టీవీ ఆఫ్ చేయండి అని చిన్న వార్నింగ్ అయితే ఇవ్వాలన్నమాట. సో ప్లే నుంచి స్టడీకి, స్టడీ నుంచి స్క్రీన్కి, స్క్రీన్ నుంచి బెడ్ టైంకి మారేటప్పుడు ఈ ట్రాన్సిషన్ అనేది చాలా చాలా చాలా యూస్ఫుల్ అవుతుందట. అంటే వాళ్ళకి ముందే ఇన్స్ట్రక్షన్ ఇస్తే

వాళ్ళ బ్రెయిన్ అనేది ప్రిపేర్డ్గా ఉంటుందన్నమాట. సో ఒక్కసారిగా వాళ్ళపైకి అరిచే బదులు చిన్న గ్యాప్ ఇచ్చి ఒక 2 మినిట్స్ తర్వాత లేకపోతే 5 మినిట్స్ తర్వాత ఆఫ్ చేయండి, 5 మినిట్స్ తర్వాత ఈ పని చేయండి అని ముందే ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలన్నమాట. అలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం కదా అని చెప్పేసి చెప్పాను కదా, రూమ్ క్లీన్ చేయి, యూనిఫామ్ పెట్టు, అది ఇది అని ఒకటేసారి చెప్పొద్దు. అట్ ఏ టైం 1 ఆర్ 2 ఇన్స్ట్రక్షన్స్ కంటే ఎక్కువ పనులు చెప్పొద్దు అనమాట. కొన్ని కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు నువ్వు హోంవర్క్ చేస్తావా లేకపోతే ఏదైనా ఆడుకుంటావా చదువుకుంటావా అని అడుగుతాము. అక్కడ మనమే ఆప్షన్స్ ఇస్తున్నాము. అలా కాకుండా హోంవర్క్ చేస్తావా లేదా అని అంటే వాడు ఏం చెప్తాడు, చెయ్యను అని అంటాడు. దాని బదులు ఎలా అడగాలి అని అంటే, మనం ఇప్పుడు మ్యాథ్స్ చదువుకుందామా ఇంగ్లీష్ చదువుకుందామా అని అడిగినట్లయితే గనక వాళ్ళకి ఒక బౌండరీ అనేది ఉంటుందన్నమాట. చాయిస్ అనేది ఇవ్వకుండా ఓహో ఈ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి నేను అని వాళ్ళ మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. సో ఈ పేరెంట్ వాల్యూమ్ తగ్గితే కనుక సిచ్యువేషన్స్ కూడా కామ్ అవ్వచ్చు. ముఖ్యంగా చేయాల్సింది అది, బట్ అది మనం చాలా చాలా చాలా కంట్రోల్డ్గా ఉండాలన్నమాట, ఉండడానికి ట్రై చేయాలి. ఎందుకంటే మనం వాళ్ళని మార్చుకునే ప్రాసెస్లో ఉంటే కనుక ఖచ్చితంగా మన వాల్యూమ్ అనేది తగ్గించి మాట్లాడినట్లయితే చాలా ప్రాబ్లమ్స్ సొల్యూషన్ అనేది దొరుకుతుందట. ఎస్, మరి సిత్ శ్రీరామ్ గారు పాడిన ఫలక్నామా దాస్ మూవీ నుంచి సూపర్ ట్రాక్ అయితే వినేద్దాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మహారాష్ట్రలో నాగపూర్లో ఈరోజు ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో 11వ ఆయుర్వేద దినోత్సవం ఆయుష్ మంత్రిత్వశాఖ నిర్వహిస్తోంది. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద సంస్థలు, నిపుణులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. గుజరాత్లో ఏక్తనగర్ వేదిక నిర్వహించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. 2024 సంవత్సరానికి గాను వివిధ విభాగాల్లో ప్రతిభ చూపించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, రచయితలకు అవార్డ్స్ అందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో ఉడిపి శ్రీ పేజావరు అధోక్షజ మఠానికి చెందిన శ్రీశ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీతో పాటు ఇతర ప్రముఖులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా పద్మవిభూషణ్ శ్రీ విశ్వేశతీర్థ స్వామీజీ జన్మ శతాబ్ది ఉత్సవ లోగో ఆవిష్కరించారు. దళితులు, గిరిజనులు, ఆదివాసీల అభివృద్ది లక్ష్యంగా ప్రజాప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలుపై రాష్టస్థాయి ఉన్నత నిఘా పర్యవేక్షణ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇలాంటి సమావేశం జరగడం ఇదే తొలిసారి. అట్రాసిటీ బాధితులకు నష్టపరిహారం బడ్జెట్తో సంబంధం లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా వెంటనే చెల్లించాలని ఆదేశించారు. హైదరాబాద్లో భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని 3 మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, హైడ్రా పోలీస్ కమిషనర్లు సమన్వయంతో పనిచేస్తూ పరిస్థితి పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రధాన రహదారులు, జంక్షన్లు, కాలనీల్లో వర్షపు నీరు నిలవకుండా సిబ్బంది, యంత్రాలు తక్షణమే రంగంలోకి దించాలని ఆదేశించారు.

ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హైకమిషనర్ వోల్కర్ టర్క్ పాకిస్తాన్ అధికారులపై ఆరోపణలు చేశారు. నిరసనలు అణిచివేయడానికి పాక్ ప్రభుత్వం బలప్రయోగం, అక్రమ నిర్బంధాలు ఉపయోగిస్తోందని విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో ఒప్పందంపై మధ్యవర్తులు జరిగిన చర్చల్లో స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ పాల్గొన్నట్టు తెలిపారు. ఇరాన్ ఒప్పందానికి అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని ట్రంప్ హెచ్చరించారు. రాగల 2 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, బీహార్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 10 గంటలకు వింటారు.

0: FM Rainbow 101.9 Musically Yours.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: Yes, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆజీ స్వాతి శరత్. మరి స్టూడియో క్లాక్ లో టైం 9 గంటలు దాటి అలా 5 నిమిషాల వైపు కూడా పరిగెడుతుంది. అయితే మన ఆరోగ్యం మన చేతుల్లోనే కాదు, మన జీవనశైలిలో కూడా ఉంటుంది. ఏమంటారు? ఎస్, మన పూర్వీకులు 1000 సంవత్సరాల క్రితమే ఆరోగ్యాన్ని కేవలం అనారోగ్యం వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడం కాకుండా వాళ్ళ యొక్క రోజువారీ జీవన విధానంలోనే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పారన్నమాట. మరి అలాంటి భారతీయ ప్రాచీన ఆరోగ్య విజ్ఞాన వ్యవస్థనే ఆయుర్వేదం. ఈరోజు అనగా సెప్టెంబర్ 23వ తేదీన దేశవ్యాప్తంగా 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ఈరోజు మన స్టూడియోలో నాతో పాటు ఉన్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు డాక్టర్ జీకే రెడ్డి గారు. సార్ నమస్తే. సార్
3: నమస్తే అమ్మా. ఎఫ్ఎం రెయిన్బో ప్రేక్షకులందరికీ కూడా ఆయుర్వేద ఉదయం, ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా నమస్కారం.
2: థ్యాంక్ యూ సార్. అలాగే డాక్టర్ జీకే రెడ్డి గారితో పాటు డాక్టర్ ఎం చంద్రకాంత్ గారు కూడా ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్.
4: నమస్కారం అమ్మా.
2: ఎస్ సార్. సార్ చెప్పండి సార్, అంటే ముందుగా అసలు ఆయుర్వేదం అంటే ఏంటి? అంటే ఆయుర్వేదం అని వినగానే చాలా మందికి చాలా రకాల సందేహాలు వస్తుంటాయి, దాని గురించి కొంచెం వివరంగా చెప్తారా సార్?
4: ఆయుర్వేదం, ఫస్ట్ ఆయుర్వేదం గురించి మనం తెలుసుకుందాం. నాలెడ్జ్ ఆఫ్ లైఫ్ అంటే ఇక్కడ ఆయు యొక్క మనకు వేదాన్ని, వేదంలో ఏం చెప్పారంటే బ్రహ్మ సృష్టిని క్రియేట్ చేసే కంటే ముందే రోగాలను పసిగొట్టి, అంటే మనుషులను క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళకి ఏదో ఒక రకమైనటువంటి రోగం వస్తుందని చెప్పేసి వీటికంటే ముందే వేదాన్ని, ఆయుర్వేదాన్ని ఇచ్చేసారు. దాన్ని పంచమ వేదం అని కూడా అని అంటాం అన్నమాట.
2: ఓకే.
4: తర్వాత ఇక్కడ ఆయుర్వేదంలో ఏంటంటే స్వాస్థ్య స్వాస్థ్య రక్షణ

0: మాతృరస్య వ్యాధి ప్రసరణం అనేది మెయిన్గా ఎయిమ్ దీని ఆయుర్వేదిక్ యొక్క. అంటే రోగం ఉన్న వాళ్ళలో రోగం నయం చేయబడమే కాకుండా స్వస్థంగా ఉన్న వాళ్ళ లోపల హెల్త్ ఏదైతే ఉంటుందో దాన్ని కాపాడుకొని దాన్ని ఏ రకంగా మనం మెయింటైన్ చేసుకోవాలి అనే దాని ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఆయుర్వేదంలో ఇదన్నమాట.
1: అంటే ఫ్యూచర్లో ఎలాంటి వ్యాధులు రాకుండా కూడా ముందే మనము
0: బాల్యం దగ్గర నుంచి వృద్ధాప్యం వరకు వచ్చేటువంటి, అంటే ఆయుర్వేదం ఏం చెప్తుంది అని అంటే త్రిదోషాలనే కాకుండా జీవనశైలి ముఖ్యంగా ఏంటంటే ఆహారము, విహారము, ఔషధము, శస్త్రం. ఆయుర్వేదంలో మెయిన్గా ఈ నాలుగు పైన మనం ఏం చేస్తాం అనమాట. ఏ రకం అనేటువంటి ఆహారం తీసుకోవాలి, ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, రెగ్యులర్గా యోగా ఇవన్నీ కూడా ఇదనేసి దీన్ని ఆహారము, విహారం, తర్వాత ఔషధాన్ని గురించి ప్రాముఖ్యత ఉంటుందన్నమాట. దీంట్లో ఆయుర్వేదంలో అష్టాంగాలు ఉంటాయి, కాయ బాల గ్రహ ఊర్ధ్వాంగ జల్య దంశ జర వృష అనేసి ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్ని ఆయుర్వేదంలో కవర్ చేయడం జరిగిందనమాట. ముఖ్యంగా వాతము, పిత్తము, కఫం, దీనితో పాటు దేశము, కాలము, వయస్సు వీటిని మనం పరిగణనలోకి తీసుకొని వైద్యం అనేది చేస్తూ ఉంటాం.
1: ఓకే సార్, ఇందాక సార్ చెప్పారు కదండి చంద్రకాంత్ జీకే రెడ్డి గారు వాతము, పిత్తము, కఫము అని, ఇవి ఆయుర్వేదం అనగానే మనకు వినిపించే మొట్టమొదటి వర్డ్స్ ఇవే అనమాట, వాటి గురించి కాస్త వివరంగా చెప్తాం.
2: ఇప్పుడు ఏదైతే ఉందో మనం దేహ ప్రకృతి అని చెప్తాం. దేహ ప్రకృతి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ విధంగా అయితే ప్రకృతి రియాక్ట్ అవుతూ ఉంటుందో, ఋతువుల పరంగా మారుతూ ఉంటుందో, అదేవిధంగా మన దేహంలో కూడా మూడు రకాల ప్రకృతులు ఉంటాయి. వాత ప్రకృతి, పిత్త ప్రకృతి, కఫ ప్రకృతి. ఈ మూడు ప్రకృతుల యొక్క ప్రాధాన్యాన్ని బట్టి మన రోగాలు రావటం కానీ శరీరం యొక్క వ్యాధిగ్రస్తమా లేకుంటే ఆరోగ్యకరమైన శరీరం కూడా ఒక మనిషిని న్యాచురల్గా వాళ్ళు నడుచుకుంటూ వచ్చేటప్పుడు చూసి కూడా వాళ్ళ న్యాచురల్గా దేహ దారుఢ్యాన్ని బట్టి కానీ వాళ్ళ రూపుని బట్టి కానీ వాళ్ళ ఏ ప్రకృతిలో ఉన్నారనేది కూడా న్యాచురల్గా చెప్పవచ్చు. ఆయుర్వేదంలో అంత సవివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దోషాల పరంగా.
1: ఓకే సార్, వాళ్ళని చూసి
2: దేహ ప్రకృతిని అంచనా వేయచ్చు. అంటే వాళ్ళ రూపురేఖలు, వాళ్ళ శరీర దారుఢ్యం, ఆకృతి, వీటిని బట్టి కూడా మనం ఈవెన్ గోర్లు చూసి, హెయిర్ చూసి, ఇవన్నీ కూడా కంటి వీటిని చూసి, ఐబాల్ చూసి, వీటి ఈ విధంగా సవివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీటిలో ప్రధానంగా ఏమవుతుందంటే రోగాలు రావడానికి కారణం ఈ మూడు యొక్క ప్రకృతుల యొక్క విరుద్ధంగా, అంటే ఏమవుతుందంటే వాతము, పిత్తము, కఫము ఈ మూడు కూడా వీటిని మనం దోషాలు అని కూడా పిలుస్తూ ఉంటాం. శరీరగతంగా ఈ మూడు ఈక్వల్గా ఉంటే ఏ విధమైన రోగాలు రావు, ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పుడైతే వాత ప్రాధాన్యంగా అంటే వాతం ఎగ్రవేట్ అవుతుందో మిగతా రెండు కూడా వాటికి మనం ఏదైతే మనకి గాలికి మనకి నిప్పుకి గాలితోడైతే ఎలా ఉంటుంది
1: ఇంకా ఎక్కువ అవుతుంది,
2: ఆ విధంగా ఇక్కడ వాతం అనేది వ్యాధులు కారణమవుతుంది. సో ప్రధానంగా మనం చాలా మందికి వాడుకగా చెప్తూ ఉంటాం వాతం చేస్తుంది, వేడి చేస్తుంది, అవి తినొద్దు ఇవి తినొద్దు వాడుకగా మాట్లాడుకుంటూ ఉంటాం. సో వీటిలో ప్రధానంగా ఏమవుతుందంటే ఏదైతే ఈ వాతం ఎక్కువగా ఉంటుందో ఈ వాతం వల్ల మిగతా దోషాలన్నీ కూడా ఎగ్రవేట్ అవుతూ ఉంటాయి. దాని కారణం చేత ఫస్ట్ ప్రధానంగా మనం ఈ దేహ ప్రకృతి మీద అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంటుంది. వాటితో పాటుగా మనం తీసుకునే
1: ఆహారం అనేది చాలా ముఖ్యం,
2: చాలా ముఖ్యం. సాత్వికము, రాజసికము, తామసికము ఈ మూడు ఏ విధంగా అయితే గుణాలు ఉంటాయో మనం తీసుకునే ఆహారంలో కూడా మూడు గుణాలు ఉంటాయి. సాత్వికమైన ఆహారం తీసుకుంటే మన శరీరం కూడా సాత్వికంగా రియాక్ట్ అవుతుంది, మన మనసు కూడా సాత్వికంగా రియాక్ట్ అవుతుంది. అదేవిధంగా రాజసిక ఆహారం, తామసిక ఆహారం, ఈ గుణాలతో కూడిన ఆహారం ఏమైతే తీసుకుంటామో మన శరీరంలో దోషాలు కూడా అదేవిధంగా రియాక్ట్ అవుతూ మన ప్రవర్తన కూడా ఆ విధంగా మారిపోతూ ఉంటుంది. దానివలన ఈ ఆహారం మీద కూడా ప్రధానంగా ఆయుర్వేదం చెప్పబడింది. ఆహారంలో ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి, ఋతువుల పరంగా కూడా ఆహారం ఏ విధంగా తీసుకోవాలి, దానివల్ల శరీరం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, ఋతువుల వలన వచ్చే వ్యాధులు కొన్ని, ఋతువులు 14 సీజన్లో ఈ వ్యాధులు
1: వస్తాయి,
2: ఋతు సంధిని వలన వచ్చే వ్యాధులు ఉంటాయి. సో ఈ వ్యాధులు బారిన పడకుండా ఉండేదానికి ఆహారంలో మార్పులు వివరంగా చెప్పబడినాయి. ఋతువు స్టార్ట్ అయ్యే ముందే ఆహారంలో ఏ విధమైన మార్పులు చేసుకోవాలి, దానివల్ల ఋతువుల పరంగా వచ్చే వ్యాధులు బారిన పడకుండా ఏ విధంగా మనం అనుసరించవచ్చు అనేది చెప్పడం జరిగింది.
1: ఓకే సార్, ఈ ఆయుర్వేదం గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక చిన్న పాఠని అయితే విన్నాము. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఎస్ మరి సూపర్ సాంగ్ అయితే విన్నారు కదా. మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ జీకే రెడ్డి గారు మరియు డాక్టర్ ఎం చంద్రకాంత గారు. అయితే ఈ ఆయుర్వేద దినోత్సవాన్ని ప్రతి సంవత్సరము ఒక థీమ్తో మనం సెలబ్రేట్ చేసుకుంటాము. మరి అలాగే ఈ సంవత్సరం మనం ఏ థీమ్లో సెలబ్రేట్ చేసుకుంటున్నామో చంద్రకాంత్ గారిని అడిగి తెలుసుకుందాము. సార్, మరి ఈ సంవత్సరం మనం ఎలాంటి థీమ్తో సెలబ్రేట్ చేసుకుంటున్నాము?
1: ఆరోగ్యకరమైనటువంటి రేపటి కోసం ఆయుర్వేదం.
0: ఓకే
1: సార్. అంటే ఇక్కడ ముఖ్యంగా మనం ఆయుర్వేదం, ఇందాకే డాక్టర్ గారు చెప్పినట్టు, రేపటి గురించి మనం ఏ రకమైనటువంటి ఇవి తీసుకోవాలి అనే దాని గురించి, ముఖ్యంగా ఆహారము విహారము అని మనం మాట్లాడుకున్నాం. ఆహారంలో ఏం తీసుకోవాలి, ఎట్లాంటివి తీసుకోవాలి, ఇందాక డాక్టర్ గారు చెప్పారు కదా, కాలానుగుణంగా దేశానుగుణంగా ఇట్లాంటి దానిపైన మనం ముఖ్యంగా మనం చేస్తాం. దాంతోపాటు విహారం, విహారం అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి దినచర్య ఋతుచర్య ఇవన్నీ కూడా దాంట్లోనే అనమాట. పొద్దున్న లేచినప్పటి నుంచి మనం తీసుకొని ఏ టైంకి లేవాలి, అంటే పొద్దున్నే లేవడం అనేది అంటే బ్రాహ్మి ముహూర్తంలో లేవడం, ఎందుకంటే దీనికి కూడా కొన్ని బయాలజికల్ క్లాక్స్ అనేవి ఉంటాయన్నమాట. ముఖ్యంగా మనకు జీర్ణక్రియ అనేది పొద్దున్న తెల్లవారుజామున పనిచేస్తుంటుంది. అందుగురించి మనం దీని గురించి మనం మార్నింగ్ లేవడము, తర్వాత దంతధావనం ఏ రకంగా చేసుకోవాలి, తర్వాత తీసుకునేటువంటి తైలాభ్యంగం ఎట్లా చేసుకోవాలి, తర్వాత దంతధావనం తర్వాత హెయిర్ ఎట్లా ఉండాలి, ఆహారం ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా ఏ అంటే స్నానం ఇవన్నీ కూడా మనకు రేపటి దాని గురించి పనిచేస్తున్నారు. దీంతోపాటు రెగ్యులర్గా చేసేటువంటి యోగాసనాలు, ముఖ్యంగా పతంజలి ఆయుర్వేద మహర్షి పతంజలి గారు చెప్పింది ఏంటంటే, యోగాసనాలు అనేది ఏంటంటే ముఖ్యంగా మన పోస్చర్స్ ఏవైతే ఉంటాయో పోస్చర్స్ని బట్టి కూడా మనం రోగాన్ని ఇది చేసుకోవచ్చు అనమాట.
0: అంటే ఈ యోగా అనేది ఆయుర్వేదంలో కూడా ఒక భాగమే అంటారా సార్?
1: ఆయుర్వేదంలో ఇదాన్ని కూడా ఒక మనం భాగంగానే మనం తీసుకుంటాం అనమాట. అంటే ఇక్కడ మెయిన్గా ఏంటంటే యోగా అనేది ఏంటంటే శరీరానికి మనసుకు అనుసంధానం, అంటే బ్రెయిన్ని బాడీని కోఆర్డినేట్ చేసుకొని ఇది చేసేటువంటి క్రియల్ని మనం మెయిన్గా యోగా కిందకి మనం చేసుకుంటామన్నమాట. ముఖ్యంగా రోగాలు రావడానికి కారణాలు ఏంటి అని అంటే శ్రోతస్లు ఏవైతే ఉంటాయో దానికి అబ్స్ట్రక్షన్, ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు వాతము పిత్తము కఫము. ఎప్పుడైతే పిత్తము కఫం అంటే కాలానికి కొన్ని కొన్నిసార్లు తీసుకున్నటువంటి ఆహారంలో పిత్తము కఫం పెరిగినప్పుడు వాతాన్ని అబ్స్ట్రక్షన్ చేసి మనకు రోగాన్ని అనేది క్రియేట్ చేస్తుంటుంది అనమాట. అందుగురించి వాటిని బ్యాలెన్స్ చేసుకోవడానికి మనం ఇవన్నీ కూడా ఆహారంలో కొన్ని చేంజెస్ కానివ్వండి, విహారంలో చేంజెస్ చేసుకోవడం కానీ ఇవన్నీ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, బాడీ అనేది బ్యాలెన్స్లో ఉంటుంది. బాడీ బ్యాలెన్స్ శారీరకం మానసికం రెండు రకాలుగా ఉండాలన్నమాట. దీంతోపాటు శరీరంలో వచ్చేటువంటి రోగాన్ని మనం ఎట్లా నయం చేసుకోవాలి అనేది కూడా మనం దీంట్లో చూసుకుంటాం.
0: ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్, జీకే రెడ్డి గారు మీరు చెప్పండి, అంటే మన రోజువారీ లైఫ్ స్టైల్లో కొన్ని ఆరోగ్య సూత్రాలు కనుక యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఎలాంటి సూత్రాలను యాడ్ చేసుకుంటే మన లైఫ్ స్టైల్ అనేది బాగుంటుంది?
2: ముఖ్యంగా ఆయుర్వేద పరంగా చెప్పే చూసినట్లయితే మనకి ఇందాక డాక్టర్ గారు చెప్పారు బ్రహ్మి ముహూర్తే ఉట్టిస్తే అంటాం, అంటే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవడం, అట్లాగే ఉషాపానోదకం, మెయిన్ ఉషాపానం అంటే కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళు తీసుకోవడం, శరీరగతంగా ఉన్న దోషాన్ని అనులోమనం చేయడం, అంటే యూజువల్గా వాతం యొక్క గతిని బట్టి మన శరీరంలో ఉన్న వాతపిత్త కఫాలు మూవ్ అవుతూ ఉంటాయి కాబట్టి వాతగతిని ఉదయాన్నే అనులోమనం చేయాలి. దానివల్లే మనకి బవల్ మూమెంట్స్ కరెక్ట్గా వస్తూ ఉంటాయి. దానివల్ల లేచిన వెంటనే కొంచెం గోరువెచ్చటి నీళ్ళు తీసుకోమని చెప్తూ ఉంటాం. అది అంటే

0: ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఏది కూడా ప్రాక్టీస్ అనేది విపరీత ధోరణికి వచ్చింది. ఏదైనా ఒకటి ఒక హెల్తియర్ హెల్దీ కోసం ఏదైనా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంటే అది విపరీత ధోరణిలోకి వెళ్తూ ఉంది. సో దీనిలో భాగం ఏంటంటే, వాళ్ళ యొక్క శారీరక స్థితిని బట్టి, వాళ్ళ యొక్క అగ్ని అంటే జీర్ణ శక్తిని బట్టి వాళ్ళు ఎన్ని నీళ్లు తీసుకోవాలి అనేది కూడా ఆధారపడి ఉంటుంది. నీళ్లు చెప్పారు కదా అని చెప్పి లీటర్లు లీటర్లు నీళ్లు తాగడం వల్ల వాళ్ళ అగ్ని విషియేట్ అయిపోతుంది. దానివల్ల అరుగుదల సమస్యలు రావడం, పేగుల్లో కదలికల సమస్యలు రావడం, దీనివల్ల అనేక రుగ్మతలు బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. ఫైనల్గా అల్టిమేట్గా చెప్పేదాన్ని నీళ్లు తాగమన్నారు ఈ వ్యాధులు వచ్చినది బారిన పడుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఇన్స్ట్రక్షన్స్ ఏదైనా హెల్త్కి సంబంధించిన ఏ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినా కూడా ఆయుర్వేదం చెప్పేది ఏంటంటే, శరీరం యొక్క గుణము, శరీరం యొక్క అగ్ని, అగ్ని అంటే మనకు డైజెస్టివ్ ఎంజైమ్స్, వాటి పనితీరు మీద ఆధారపడి వాటిని పాటించమని చెప్తూ ఉంటాం. అది కూడా ఒక ఆయుర్వేద వైద్యుడి యొక్క సలహా తీసుకుని మాత్రమే ఆ విధంగా ప్రాక్టీస్ చేసుకుంటే ఫర్దర్ ఎటువంటి వ్యాధులు రాకుండా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత మనం ఇందాక డాక్టర్ గారు చెప్పారు, ఋతుచర్య, దినచర్య. దినచర్యలో ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు మొత్తం చాలా వివరంగా ఉన్నది. అదేవిధంగా ఫిజికల్ యాక్టివిటీ, ఖచ్చితంగా వ్యాయామం, యోగాసనాలు కానివ్వండి, ఫిజికల్ ఎనీథింగ్ ఫిజికల్ యాక్టివిటీ. దీనిలో ప్రధాన కారణం ఏంటంటే, మన శరీరంగతంగా మనం తీసుకునే ఆక్సిజన్ ఏదైతే ఉందో, రోజువారీ మనం పనులు చేసుకుంటూ కానీ కూర్చున్నప్పుడు కానీ రోజువారీ తీసుకున్న ఆక్సిజన్ అది కేవలం మనం బతకడం కోసం మాత్రమే, ఆరోగ్యం కోసం కాదు. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం ఏదైతే శారీరక శ్రమ చేయమని, దానికి ప్రధాన కారణం ఏంటంటే, మన దేహంలో ప్రతి చిన్న మైన్యూట్ ఆర్గాన్, మైన్యూట్ సెల్కి కూడా ఆక్సిజన్ కావాలి. అది ఎప్పుడు అందుతుందంటే, మనం కొంచెం బ్రిస్క్గా యాక్టివ్గా ఫిజికల్ యాక్టివిటీ చేస్తాము, అప్పుడు మనం తీసుకునే ఆక్సిజన్ కూడా క్వాలిటీ ఆక్సిజన్ మంచిగా శరీరంలో ఉన్న ప్రతి కణజాలానికి అందుతుంది. ప్రతి కణజాలంలో క్యాపిల్లరీ సర్క్యులేషన్ మంచిగా ఉత్తేజంగా అందుతుంది. దాంతో అక్కడ ఉన్న లోకల్లో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా లింఫాటిక్ డ్రైనేజ్ ద్వారా పూర్తిగా బయటకు వెళ్ళిపోయి ఎక్స్క్రీటరీ సిస్టమ్ ద్వారా మిగతా సిస్టమ్స్ అన్నీ కూడా యాక్టివ్గా పనిచేయడం వల్ల ఎటువంటి వ్యాధులు బారిన పడకుండా ఈ వ్యాయామం అనేది బాగా సహకరిస్తుంది. సో ఈ విధంగా అనేక రకాలుగా మనం ఆయుర్వేదం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాటిని ఇప్పుడున్న మోడర్నైజ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుని వాళ్ళకి వివరంగా చెప్పగలిగితే ప్రతి ఒక్కరికి కూడా అర్థమై దాన్ని పాటిస్తే రేపటి ఆరోగ్యం ఇవాళ నుంచే మొదలవుతుంది.
1: ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చక్కటి గీతాన్ని అయితే విన్నాము, మళ్ళీ మాట్లాడదాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమయం.

0: మరి సూపర్ సాంగ్ అయితే విన్నాం కదా, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయ. మరి 11వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ జీకే రెడ్డి గారు మరియు డాక్టర్ ఎం చంద్రకాంత్ గారు. సార్ చంద్రకాంత్ గారు చెప్పండి, అంటే చాలామంది, అంటే కొంతమంది పేషెంట్స్ ఏం చేస్తారంటే అలోపతి మెడిసిన్ వాడుతున్నప్పుడు ఆల్రెడీ యూజ్ చేస్తూ మళ్ళీ వాళ్ళకి దానిపైన అంటే చేంజ్ చేద్దామన్న థాట్తో ఇమీడియట్గా ఆయుర్వేదానికి షిఫ్ట్ అయిపోతారు కదా, అలా మెడిసిన్ యూజ్ చేయొచ్చా లేదా అంటే మీ మాటల్లో చెప్పండి సార్.
1: మా ఆయుర్వేదము అలోపతి ఇవన్నీ కూడా ఏంటంటే సిస్టమ్స్ అంతే.
0: ఓకే,
1: వ్యాధి వచ్చినప్పుడు మెడిసిన్స్ అయితే వాడాల్సి వస్తుంది.
0: ఎస్ సార్.
1: మరి అట్లాంటప్పుడు అది ఫస్ట్ మీరు ఏదైతే సెలెక్ట్ చేస్తారో, అంటే వ్యాధి రాకుండా చెప్పేది ఏంటంటే ఆయుర్వేదం. దాంతోపాటు వివరణ ఇది కూడా ఇస్తుంది, వైద్యం కూడా చేస్తుంది. ఇప్పుడు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉన్నాయి, దాన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే చాలా వరకు కరెక్ట్ చేసుకోవచ్చు. మెటబాలిక్ డిజార్డర్స్ ఉంటాయి, లైక్ హైపర్ టెన్షన్ కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి. ఇట్లాంటి కండిషన్స్లో ఇనిషియల్గా హయ్యర్ దాంట్లో ఉన్నప్పుడు మనం దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఆయుర్వేదిక్ మెడిసిన్స్తో పాటు అలోపతి కూడా కొందరు వాడుతుంటారు. దానికి దీనికి ఒక అరగంట గ్యాప్ ఇచ్చేసి వాడుకోవడం వల్ల నష్టమైతే ఉంటుంది.
0: అవి తీసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఆయుర్వేదం తీసుకోవచ్చు.
1: వాడుకోవచ్చు అండి, వాడుకోవచ్చు. కానీ ఆయుర్వేదంలో కూడా వీటన్నిటి గురించి మనకు డిజీజెస్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయన్నమాట.
0: ఓకే,
1: అంటే వాడని వాళ్ళైతే డైరెక్ట్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్తో కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఒకవేళ వాడుతున్నట్టయితే మీరు అడిగినట్టు ఒక అరగంట గ్యాప్ ఇచ్చేసి ఆయుర్వేదం అలోపతి కూడా వాడుకోవచ్చు అండి, దానివల్ల ఏం కాదు. బట్ ఒకటే ఏంటి గుర్తుపెట్టుకోవాలి అని అంటే, ఏదైతే తీసుకుంటున్నారో అది తీసుకొని పరిగెడుతున్న తీసుకుంటారా, అంటే దీనికి కూడా ఉంటుంది అనమాట, తినక ముందు తిన తర్వాత ఇట్లాంటివి ఉంటాయి.
0: ఓకే,
1: దాన్ని మనం చూసుకొని ఇచ్చేసుకోవాలన్నమాట. దానికి దీనికి ఇంటరాక్షన్ అయితే ఏమి ఉండదమ్మా, కొద్ది గ్యాప్ ఇచ్చి తీసుకోవాలి. పెయిన్ కిల్లర్స్ అట్లాంటివి ఏమైనా తీసుకున్నట్టయితే తిన్న తర్వాత తీసుకోవడం ఇట్లాంటివి చేయాలి. ఆయుర్వేదంలో వీటన్నిటికీ కూడా మంచి వైద్యం ఉంటుంది.
0: ఓకే, ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, అంటే అది ఇది రెండు తీసుకోవచ్చు అనేసి. కొంతమంది అంటే ఆయుర్వేదంలో కొన్ని మెడిసిన్ చాలా స్లోగా పనిచేస్తాయన్న ఇంటెన్షన్తో వాటి దగ్గరికి వెళ్లకుండా ఉంటారు. అంటే ఆయుర్వేదం నిజంగా స్లోగా వర్క్ చేస్తుంది, అది ఎంతవరకు నిజం ఉంది?
1: అట్లా ఏం లేదమ్మా. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే అమృతాంజన్ తీసుకొచ్చి కళ్ళో పెట్టారనుకోండి, ఓకేసారి అది దాని అది ఫాస్ట్గానే పనిచేస్తున్నట్టే కదమ్మా. అంటే ఆయుర్వేదం ఫాస్ట్గా పనిచేస్తుంది, స్లోగా పనిచేస్తుంది అని కాదు. ఆయుర్వేదం ఏం చేస్తుంది అని అంటే మెయిన్గా దోషాలపైన కాన్సన్ట్రేట్ చేసేసి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి పనిచేస్తుంది అనమాట. ఇది సిమ్టమెటిక్ ట్రీట్మెంట్, ఆయుర్వేదంలో సిమ్టమెటిక్ ట్రీట్మెంట్ కాదు, ఇట్స్ అ సిస్టమిక్ ట్రీట్మెంట్ అనమాట. నేను ఇందాకే కూడా చెప్పానమాట, శ్రోతస్ ఏదైతే ఉంటుందో బాడీ లోపల ఉండేటువంటి ఛానల్స్ ఎప్పుడైతే దానికి అబ్స్ట్రక్షన్ జరుగుతుంది, దీన్నే ఆయుర్వేదంలో సంగము, అతి ప్రవృత్తి, విమార్గగమనం, అంటే దాని గతులు ఏదైతే ఉంటాయో దానికి కొన్ని కొన్నిసార్లు అబ్స్ట్రక్షన్ జరగవచ్చు. అబ్స్ట్రక్షన్ జరిగినప్పుడు మళ్ళీ మనం దాన్ని వైద్యం చేస్తాం. ఆయుర్వేదంలో ముఖ్యంగా ఏంటంటే శోధనము శమనం అని చెప్పేసి, అంటే బాడీలో ఉన్నటువంటి రోగాన్ని ఫోర్స్ఫుల్గా ఎలిమినేట్ చేసేదాన్ని శోధనం అనేసి, దాన్ని మెడిసిన్స్ ఇచ్చేసి మిటిగేట్ చేసేదాన్ని శమనం అనేసి అని అంటాం అనమాట. దీంట్లో శోధనంలో వచ్చేసి పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉంటాయి, వమనము, విరేచనము, నస్యము, రక్తమోక్షణము, వస్తి, ఇవన్నీ కూడా బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్, అంటే బాడీలో ఉన్నటువంటి దోషాలను బ్యాలెన్స్ చేస్తూ కఫము పిత్తము ఏదైతే బాగా పెరిగిపోయినప్పుడు వాతానిని అబ్స్ట్రక్ట్ చేస్తుందన్నమాట. ఇవి మనం ఈ ట్రీట్మెంట్స్ చేయడం వల్ల వాతం అనేది బ్యాలెన్స్ అవుతుంది. అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే అలోపతిలో ఏమంటారంటే, మనం ఆయుర్వేదంలో వాతం అని అంటాం, అలోపతిలో దీన్ని మనం కోఆర్డినేట్ చేసుకున్నట్టయితే న్యూరో ట్రాన్స్మిటర్స్ ఎప్పుడైతే కూడా బాడీలో చలనం ఉంటుందో ఇది అవుతుంది. పిత్తం అంటే నథింగ్ బట్ మెటాబాలిజం, అగ్ని. ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు అగ్నులు బాడీ లోపల 13 అగ్నులు ఉంటాయన్నమాట. ముఖ్యంగా మనం జఠరాగ్ని పైన కాన్సన్ట్రేట్ చేసుకున్నట్టయితే మనం ఈ రోగాన్ని నయం చేసుకోవచ్చు. స్లోగా పనిచేయడం అనేది ఏమి ఉండదమ్మా, ఖచ్చితంగా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో ఏంటంటే రూట్ నుంచి ట్రీట్మెంట్ చేస్తాం, రూట్ కాస్కి ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి దోషాలను మనం బ్యాలెన్స్ చేసుకున్నట్టయితే రోగం ఉండదన్నమాట. దీంతోపాటు ఇంకా ఏంటంటే ఆయుర్వేదం రోగం రాకుండా కూడా ఏం చేయాలి అనేది కూడా చెప్తుంది.
0: అంటే అది రూట్ నుంచి వెళ్ళిపోయాక మళ్ళీ ఫ్యూచర్లో
1: రాకుండా కూడా దాన్ని మనం బ్యాలెన్స్
0: చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరి ఇంకా మాట్లాడుకునే ముందు సూపర్ సాంగ్ అయితే

0: की खिलाड़ी रही, वहीं ईशा सिंह जिनसे काफी उम्मीदें थी, सुरुचि जो बेहद जबरदस्त खिलाड़ी है, दोनों कुछ खास नहीं कर पाई, दोनों फाइनल के लिए चूक गई। बताएं ईशा सिंह ने 572 अंक जुटाए, वहीं सुरुचि 568 अंक ही जुटा पाई। हालांकि अभी मनु भाकर फाइनल मुकाबला खेल रही है।
1: राइट, एंड नाउ मूविंग ऑन टू सेपक तकरो, जहां पर भारत ने आज फिलीपींस को पहले मैच में 2-0 से हरा दिया। और उसके बाद अगर हम बात करें, दिस वाज फ्रॉम द टीम रेगु प्रिलिमिनरी ग्रुप बी क्लैश, इसके बाद भारत ने फिलीपींस को दूसरे मैच में भी 2-0 से लीड बना ली। सो इट लुक्स लाइक इंडिया आर क्लोजिंग इन ऑन अ क्लीन स्वीप ओवर फिलीपींस, क्योंकि अब तीसरा और फाइनल मुकाबला इस वक्त चल रहा है। वहीं अगर रोइंग की भी बात कर ले तो सतनाम सिंह और सलमान खान ऑफ इंडिया दोनों दे फिनिश सेकंड इन द मेंस डबल्स कल्स with 6 minutes 15.63 timing ko clock karke and they have qualified for the finals, final A. Wahi Balraj Panwar finished third in the men's single sculls and has advanced to final A. Mahilao ki agar rowing mein baat karte hain to the India finished third in the rowing women's four heats and they will now take part इन द फाइनल ए। शाहिद
0: जी बिल्कुल, टेबल टेनिस से खबर आ रही, मिश्रित युगल के दूसरे दौर में भारत के हरमीत देसाई और यशस्विनी घोरपड़े ने मालदीव के मोहम्मद इस्माइल और फातमित अली के खिलाफ 2-2 से ड्रॉ खेला है। वहीं मानुष शाह और दिया चितले ने श्रीलंका के चानुल कुलपाडू और भिवांडी को 3-0 से हराकर शानदार जीत दर्ज की है।
1: राइट, कनू स्पिरिट में थोड़ी सी अच्छी खबर आपको मैं देने वाली हूँ, क्योंकि भारत के जो मेंस कयाक हैं फॉर 4500 टीम फिनिश थर्ड इन द हीट्स एंड क्वालिफाई फॉर द फाइनल ए। इंडिया की तरफ से रिप्रेजेंटेशन कनू स्प्रिंट में जो है वो है ओनम अरुण सिंह, हर्षवर्धन सिंह, शक्तवत वरिंदर सिंह और नाउचा सिंह लाए तो जाम कंबाइंड फॉर अ टाइमिंग ऑफ 1 hour 29.447 seconds इन द हीट्स। मेघा प्रदीप फिनिश फिफ्थ इन द वुमेन्स कनू सिंगल 200 meters हीट्स विद द टाइमिंग ऑफ 46.675 and qualified for the semi-final. These are all the updates that we have been bringing to you. And a very quick, आपको ये भी बता दे कि medal tally में इस समय भारत कहाँ पर फिलहाल stand कर रहा है दोस्तों? Well, not a lot of good news on that front, क्योंकि अभी भारत को आज भी मेडल का इंतजार है। तो स्टैंडिंग तो वही है भारत की, यानी 8वें स्थान पर, जिसमें एक गोल्ड जो कल हमारी विमेंस क्रिकेट टीम लेकर आई थी, और उसके साथ साथ हम बात करते हैं तो उसके साथ साथ हम बात करें तो 2 bronze भी हमारे पास है, एंड ऑफ कोर्स अलोंग विद दैट 3 bronze सॉरी एंड 4 silver, मेकिंग इट अ टोटल ऑफ 8। दैट इज ऑल द अपडेट्स दैट वी ब्रॉट टू यू इन दिस मॉर्निंग अपडेट एट 9:30 AM। फॉर द मोमेंट इट्स मी साक्षी मांडवाल एंड शाहिद आजमी सेइंग गुड बाय। स्टे ट्यून्ड, वी विल कम बैक एट 10:30।
2: एशियन गेम्स 2026 आईची नगोया।
3: ఇప్పటి వరకు మీరు విన్నారు 20th edition ఆఫ్ ఏషియన్ గేమ్స్ 2026 టు బి హెల్డ్ ఇన్ జపాన్ పీరియాడిక్ ఎఫ్ఎం అప్డేట్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి 11వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా మన స్టూడియోలో ఉన్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు డాక్టర్ జీకే రెడ్డి గారు మరియు డాక్టర్ ఎం చంద్రకాంత్ గారు. చంద్రకాంత్ గారు చెప్పండి, అంటే మరి ఈ ఆయుర్వేద దినోత్సవాన్ని ఎందుకు 23rd తేదీనే జరుపుకుంటున్నాము? అంటే ఇంకొక వేరే డే ఏదైనా జరుపుకోవచ్చు కదా?
4: అంటే ముఖ్యంగా ఏంటంటే ధనత్రయోదశి రోజు మనం ఇది జరుపుకునేది అన్నమాట.
3: ఓకే సార్.
4: ఇప్పుడు దాన్ని 23rd మనం చేసుకొని ఎవ్రీ ఇయర్ దాన్ని మనం కంటిన్యూస్గా మనం చేసుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు అయితే మనము ధనత్రయోదశి రోజు జరుపుకునేవాళ్ళం. ఇప్పుడు దాన్ని ఒక నేషనల్, అంటే ఇంటర్నేషనల్ నేషనల్గా ఒక డేని అంటూ సెలెక్ట్ చేసుకొని 23rd మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అన్నమాట. ముఖ్యంగా ఆయుర్వేదం అవతరణం ఏదైతే ఉంటుందో దాన్ని పెట్టుకొని ధనత్రయోదశి రోజు భగవాన్ ధన్వంతరి గారు మన ఆయుర్వేదాన్ని సృష్టించడం జరిగింది కాబట్టి ఆ రోజును మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది
3: అన్నమాట. ఓకే సార్. సార్ మీ మాటల్లో చెప్పండి, అంటే ఇదే రోజుని ఎందుకు మనం సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాము?
5: యూజువల్గా చంద్రకాంత్ గారు చెప్పినట్టు మనకి ధన్వంతరి జయంతి అని చెప్పి మేము దాదాపుగా ముందు నుంచి కూడా
3: 2024 ఇయర్ వరకు అదే డేట్ లో సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం.
5: ధనత్రయోదశి రోజున ధన్వంతరి జయంతిగా ఆయుర్వేద దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నాం. అయితే ఎప్పుడైతే 2014 తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఆయుష్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన తర్వాత సపరేట్ ఆయుష్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి దానిలో అనేక సమూలమైన మార్పులు తీసుకురావడం జరిగింది. సో ఈ మార్పుల్లో గుణంగా మనకేమవుతుందంటే గ్లోబలైజేషన్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే గ్లోబలైజేషన్ స్టార్ట్ అయిందో మనకి 2016లో ఆయుర్వేద దినోత్సవం పర్టికులర్గా ఒక అనౌన్స్ చేయడం జరిగింది. పర్టికులర్గా ధనత్రయోదశి
3: డే అంటూ దానికి

0: ఫస్ట్
1: చెగ్గాలి.
0: ఆయుర్వేద డే నేషనల్ అనౌన్స్ చేసిన డేగా మనం అక్టోబర్ 28, 2016లో జరుపుకోవడం జరిగింది.
1: ఓకే
0: సో ఆ రోజు నుంచి కూడా మనం ఎవ్రీ ఇయర్ కూడా తిథుల ప్రకారంగా,
1: ఓకే
0: ఇండియన్ క్యాలెండర్ తిథుల
1: క్యాలెండర్
0: ప్రకారంగా, ఒక డేట్ ఫిక్స్ డేట్ కాకుండా తిథుల ప్రకారంగా జరుపుకుంటూ వస్తున్నాం. అయితే 2024లో దీన్ని ఒక ఫిక్స్డ్ డేట్గా ఉంటే, ఎప్పుడైతే గ్లోబలైజేషన్ అయిందో, మనకి దాదాపుగా 150 పైచులకు దేశాలు ఆయుర్వేదాన్ని ఇప్పుడు పాటిస్తామని చెప్పి ప్రకటించినాయి. సో WHO నుంచి ఇవన్నీ కూడా ముందుకు రావడంతో ఏమవుతుందంటే, ఎప్పుడైతే తిథుల ప్రకారంగా మనకి ఆయుర్వేద దినోత్సవం జరుపుకోవడం కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది కాబట్టి,
1: సార్ అది ముందు చూసుకోవాలి రోజు వస్తుంది.
0: సో దానికోసం ప్రపంచం మొత్తాన్ని ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టతరంగా ఉంటుంది కాబట్టి, ఒకటి మనకి 2025 నుంచి కూడా సెప్టెంబర్ 23వ తారీఖున జరుపుకోవడం. దీనిలో ఇంకొక సైంటిఫిక్ రీజన్ కూడా ఉందమ్మా.
1: ఓకే
0: సో సెప్టెంబర్ 23వ తారీఖున మనం యాక్చువల్గా డే అండ్ నైట్ రెండు ఈక్వల్గా ఉంటుంది.
1: ఓకే
0: సో దీనికి మనం ఏమవుతుందంటే, మనకి ఆయుర్వేదం కూడా మనకి దోషాలను ఈక్వల్ చేయడం వల్లే మనకి రోగాలు రాకుండా ఆరోగ్యంగా ఉండడానికి ఈక్వల్ అనేది వస్తుంది. సో ఇక్కడ సంవత్సరం మొత్తంలో కూడా ఒకరోజు డే అండ్ నైట్ రెండు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఈ రోజున ఆయుర్వేద దినోత్సవంగా జరుపుకోవడం ఉత్తమం అని చెప్పి నిర్ణయించడం జరిగింది.
1: ఓకే సూపర్ సార్, థ్యాంక్ యూ సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఇంకా ఈ టాపిక్ గురించి మాట్లాడుకునే ముందు సూపర్ సాంగ్ అయితే విందాము, సాంగ్ తర్వాత కంటిన్యూ చేద్దాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: సూపర్ సాంగ్ అయితే విన్నాం కదా. మరి మనం మాట్లాడుకుంటున్నాము ఆయుర్వేద శాస్త్రం గురించి. ఆయుర్వేదంలో మనకు ఉండే సందేహాలను నివృత్తి చేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ జికే రెడ్డి గారు మరియు డాక్టర్ ఎం చంద్రకాంత్ గారు. మరి చంద్రకాంత్ గారు చెప్పండి, మీరు అంటే ప్రెగ్నెన్సీ లేడీస్ నుంచి పిల్లల వరకు ఈ ఆయుర్వేదం అనేది ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చు అంటారు? ఇది ఎంతవరకు సేఫ్, ఎలాంటి టైంలో దీన్ని తీసుకోవచ్చు అని అంటారు?
1: ఇక్కడ ముఖ్యంగా చెప్పాలి అని అంటే ఆయుర్వేదంలో అష్టాంగాల్లో బాల అంటే పీడియాట్రిక్ కూడా మనకు చెప్పడం జరిగింది.
0: ఓకే,
1: దాంతోపాటు మనకు స్త్రీ రోగము తర్వాత ఈ దాంట్లో కూడా మనకు ఆయుర్వేదం గురించి చెప్పింది. అన్ని కండిషన్స్లో ఆయుర్వేదం యూస్ చేసుకోవచ్చమ్మా. ముఖ్యంగా ఏంటంటే చిన్నపిల్లల లోపల ఇమ్యూనిటీ చాలా వీక్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి వచ్చేటువంటిది ఏంటి, కాలంతో వచ్చేటువంటి కొన్ని సీజనల్ ఎఫెక్ట్స్,
0: సీజనల్ చేంజ్ అప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా
1: వస్తూ ఉంటాయి. అంటే ఫస్ట్ ఆయుర్వేదం ఏం చెప్తుంది వాళ్ళకి, అందు గురించి చిన్నప్పటి నుంచే మనం చెప్పాల్సింది ఏంటి, వాళ్ళని ఉండేటువంటి వాతావరణానికి తగ్గట్టు వాళ్ళని పెంచడం మంచిది, చాలా మంచిది. వైద్యం అనే తర్వాత ఫస్ట్ ఆహారమే ముఖ్యంగా మనం వాళ్ళకి ఏ టైంలో ఏదేది ఇవ్వాలి, చిన్నపిల్లల్లో రోగం రాకుండా, రోగాలను బారిన పడకుండా. ముఖ్యంగా ఇప్పుడు మనకి చలికాలం వచ్చినప్పుడు వర్షాకాలంలో నీటి పారిశుద్ధమైనటువంటి నీళ్లు తీసుకోవాలి, ఏది పడితే అది తీసుకోవడం, ఇట్లాంటివి చేయొద్దు అనమాట. ఒకవేళ వచ్చింది అనుకోండి, సింపుల్గా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, బెస్ట్ జ్వరం వచ్చినా కూడా 100 అబోవ్ టెంపరేచర్ ఉంటేనే దాని గురించి ఆలోచించాలి, లేదంటే బిలో 100 ఉందంటే అమృతం ఇచ్చేసేయండి, తిప్పతీగ అనటం.
0: ఓకే,
1: తిప్పతీగ కషాయం ఇచ్చేస్తే కూడా తగ్గిపోతుంది అనమాట, చాలా సేఫ్ అమ్మ. అంటే ఇంకా ముఖ్యంగా ఏంటంటే మేధ్య వృద్ధి, అంటే పిల్లల లోపల బ్రెయిన్ ఏదైతే ఉంటుందో బాగా చాలా షార్ప్గా ఉంటుంది అనమాట. వాటికి సంబంధించి మనము మేధ్య రసాయనాలు బ్రాహ్మి వచ ఇట్లాంటివి ఇచ్చినప్పుడు కూడా మనకు చాలా వరకు మనం రోగాన్ని నయం చేసుకోవచ్చు. సింపుల్గా మనం ఉండేటువంటి ఇంట్లో దొరికేటువంటి పదార్థాలతోనే మనం వైద్యం చేసుకోవచ్చు. బాల చికిత్సలు అనేసి ఆయుర్వేదంలో చెప్పారనమాట, అన్ని రకాలైనటువంటి దాని గురించి కూడా మనం బాల్యంలో కూడా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా తర్వాత ఏంటంటే మీరు అడిగినట్టు ప్రెగ్నెన్సీ కండిషన్స్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. ఆయుర్వేదిక్ మెడిసిన్ సేఫ్గా, ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, కాకపోతే కొన్నిటి వరకు మనం సెలెక్టివ్గా మనం తీసుకోవాలన్నమాట. రసౌషధాస్ అనేసి, రత్నాస్ అనేసి ఇవన్నీ ఉంటాయి, అట్లాంటివి ఏవైతే ఉంటాయో కొద్దిగా జాగ్రత్తగా
0: అంటే కన్ఫర్మ్ అయినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు తీసుకోవచ్చా, లేకపోతే ఈ టైం ఈ పీరియడ్ లోనే తీసుకోవాలి అని ఏమన్నా ఉంటుందా సార్?
1: అట్లాంటిది ఏం లేదమ్మా, కాకపోతే ఆయుర్వేద వైద్య నిపుణుల యొక్క పర్యవేక్షణలోనే ఇదాన్ని తీసుకోవాలి.
0: ఓకే,
1: సింపుల్గా చెప్పాలంటే మెయిన్గా వాళ్ళకి వచ్చేది ఏంటంటే అనిమిక్గా ఉంటుంది. పునర్నవ అనే ఒక డ్రగ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ బ్లడ్ ఏదైతే ఉందంటే బ్లడ్ కాంపోనెంట్ని మనం ఇంప్రూవ్ చేసినట్టయితే రోగాలు పడకుండా ఉంటుంది, దాంతోపాటు పోషణ తల్లికి తర్వాత బిడ్డ కూడా పోషణ జరుగుతుంది.
0: ఓకే,
1: ఆయుర్వేదం చాలా సింపుల్గా చెప్తుంది అనమాట. ఖచ్చితంగా మీరు ప్రెగ్నెన్సీలో కూడా ఆయుర్వేద మందులు వాడుకోవచ్చు, తర్వాత పిల్లల్లో కూడా వాడుకోవచ్చు. పిల్లల్లో మనకేంటంటే ఇప్పుడు స్వర్ణప్రాశన అనేది, పుష్యమి నక్షత్రం రోజు మనం స్వర్ణప్రాశన 16 సంవత్సరాలు 6 నెలల నుంచి మొదలుకొని 16 సంవత్సరాల వరకు మనం పుష్యమి నక్షత్రం రోజున డ్రాప్స్ వేయడం చేస్తే మేధ్య రసాయనంగా కూడా పనిచేస్తుంది అనమాట.
0: ఓకే,
1: ఎనీ అంటే చిన్నపిల్లలు ఇదని కాదు, అన్ని రకాలైనటువంటి దానికి ఆయుర్వేదంలో మంచి వైద్యం ఉంటుంది, సేఫ్గా తీసుకోవచ్చు.
0: ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చిన్న కమర్షియల్ స్పాట్ అయితే విన్నాం, స్పాట్ తర్వాత సాంగ్ వచ్చేస్తుంది, సాంగ్ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, జీవితం రంగులమయం.
2: నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
3: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: ఎస్ సూపర్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కదా డాక్టర్స్ గారు. వాళ్ళని అడిగి నెక్స్ట్ ఏం అడుగుదాము అని అంటే, ఇందాక డాక్టర్ గారు మాట్లాడుతూ ఈ ఆయుర్వేదంలో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు అని అన్నారు కదా. మరి చాలామందికి ఆయుర్వేదం అనగానే దానికి పథ్యం ఉండాలి, దాని నుంచి మనకు చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్న భయం అనేది చాలా ఉంటుంది. దాని గురించి మీ మాటల్లో చెప్పండి సార్.
1: సో ఏదైనా కూడా పథ్యం అనే మాట చూసినట్టుగా మనకి ఆయుర్వేదం మొదటిగా చెప్పేది ఏమవుతుందంటే, వ్యాధి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త మొదటిగా చెప్పడం జరుగుతుంది. సో దీనిలో భాగంగా ప్రతి ఆయుర్వేద వైద్యుడు ఫస్ట్ వ్యాధి నిర్ధారణ కానీ పేషెంట్ డయాగ్నోస్ అయిన తర్వాత ఫస్ట్ ఔషధం కన్నా ముందు చెప్పేది ఏంటంటే, వ్యాధి పెరగకుండా ఉండడం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందుగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా దాన్నే పథ్యం అని చెప్పి తీసుకోవడం జరిగింది. సో ఈ పదార్థాలు తీసుకోవడం వల్ల వ్యాధి రుగ్మతలు తొందరగా తగ్గవు కాబట్టి వీటిని దూరంగా ఉంచండి అని చెప్తూ ఉంటాం. ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ వాడినా కూడా ఈ పథ్యం పాటించడం వల్ల వ్యాధి నుంచి తొందరగా బయటకు వస్తాం. సో పథ్యం అనేది విరుద్ధం కాదు, అది శరీరానికి మంచిది అనమాట. సో ఆ విధంగా ఒక వాడుకగా ఏమవుతుందంటే అది వచ్చేసింది. అట్లా చాలా మందికి పథ్యం చేయాలి,
0: పథ్యం ఉండాలి, ఫుడ్
1: పథ్యం. ఏ ఔషధాలు వాడుకున్నా ఎప్పుడైతే మనం పథ్యం అవలంబిస్తామో, అంటే వ్యాధులు పెంచడానికి పెరగడానికి అవకాశం ఉన్న పదార్థాన్ని దూరం చేస్తామో, ఆ వ్యాధి తొందరగా తగ్గుతుంది. దాంతోపాటు ఔషధాలు ఎఫెక్టివ్గా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇంకోటి ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనే పదం అనేది యూజువల్గా మనం ఏదైనా మితాహారం అని చెప్తాం. ఏదైనా మితంగా తీసుకుంటే మనకి ఏ విధంగా కూడా ఎటువంటి సమస్యలు రాదు, అది కొంచెం మితం మించితే ఏదైనా సమస్య క్రియేట్ చేస్తుంది. ఇక్కడ సైడ్ ఎఫెక్ట్స్ అనే పదం ఇప్పుడు అలోపతిలో ఎలా ఉందో ఆయుర్వేదంలో కూడా అలానే ఉంటుంది. అంటే ఇక్కడ సైడ్ ఎఫెక్ట్స్ కాదు, ఇక్కడ ఏమవుతుంది దాని ప్రభావం

0: ఎక్కువగా తీవ్రంగా ఉంటుంది. కానీ అలోపతిలో వచ్చినట్టు మనకి తీవ్రమైన ప్రభావాలు ఉండవు, ప్రాణాంతకమైన ప్రభావాలు ఉండవు, కానీ శరీరగతంగా కొన్ని సమస్యలు రావడానికి అవకాశం ఉంది. దానికోసంగానే ఔషధ నిర్ణయము, ఔషధం యొక్క డోసు, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమవుతుందంటే దేహము, దేహ ప్రకృతి, శరీర బలము, వ్యాధి బలము, ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని వ్యాధి ఎంత తీవ్రంగా ఉంది, శరీర బలం ఏ విధంగా ఉంది, ఇచ్చిన ఔషధం ఏ విధంగా రియాక్ట్ అవుద్ది అనేది ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని ఔషధ నిర్ణయం చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఎప్పుడైతే ఇస్తామో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ సైడ్ ఎఫెక్ట్స్ రావు. సో ఇది లేకుండా ఏమవుతుందంటే, ఇప్పుడు కొన్ని రకాల లేహ్యాలు, రుచిగా ఉన్న లేహ్యాలు ఉంటాయి ఆయుర్వేదంలో, ఔషధాలు కొన్ని. సో అది రుచిగా ఉందని అతిగా తీసుకుంటే కొంచెం శారీరకంగా దుష్ప్రభావాలు చూపించే అవకాశం ఉంటుంది, అది లేదని కాదు. దానికి ఏమైతుందంటే డోస్ ప్రకారంగా తీసుకుంటే ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని చెప్పచ్చు. అదేవిధంగా శరీరానికి, దేహానికి దారుణ్యాన్ని ఇచ్చే ఔషధాలు ఎక్కువగా ఉంటాయి ఆయుర్వేదంలో. అంటే వ్యాధి మీద తీవ్రంగా ఫైట్ చేసే దానికంటే దేహ బలాన్ని పెంచుకుంటూ వ్యాధి బలాన్ని తగ్గించే విధంగా ఎప్పుడైతే ఔషధాలు తీసుకుంటామో వ్యాధి సమూలంగా మళ్ళీ తిరిగి రాకుండా ఉండే విధంగా మనకి వైద్య విధానం ఉంటుందన్నమాట.
1: ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ చంద్రకాంత్ గారు, మీరు చెప్పండి, అంటే ఈ ఆయుర్వేదాన్ని కెరియర్గా కనుక తీసుకుంటే మనకు ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుంది అని, అంటే దానిలో అవకాశాలు కానీ దాని ఫ్యూచర్ ఎలా ఉంటుంది?
2: రాబో కాలం ఆయుర్వేదంగా, నేను ఆయుర్వేదిక్ డాక్టర్నే కాదు.
1: ఓకే,
2: అంటే ఆయుర్వేదం స్కోప్ చాలా బాగుంటుంది, అందరూ ఖచ్చితంగా ఆయుర్వేదాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు అలోపతి రాకపోతే ఆయుర్వేదం అట్లా కాదు. ఈ కాలంలో ఏంటంటే ఖచ్చితంగా ఆయుర్వేదిక్ మంచి స్కోప్ ఉంటుంది, ఆయుర్వేదం తీసుకోవచ్చమ్మా. ఎందుకంటే ఇప్పుడు 24 తర్వాత ఇప్పుడు ఏదైతే మన ప్రజెంట్ గవర్నమెంట్ ఏదైందో చాలా దీనికి సపోర్టివ్గా ఉందన్నమాట. ఈవెన్ స్టాండర్డ్స్ కూడా చాలా వరకు పెంచారు, ఎన్సీఎస్ఎం వాళ్ళు స్టాండర్డ్స్ చాలా పెంచారనమాట. ఈవెన్ యూజీ లెవెల్ నుంచి మొదలుకొని మనకు అన్ని సబ్జెక్ట్స్, ఈవెన్ టీచింగ్ ఫ్యాకల్టీ కానివ్వండి, ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. అండ్ తర్వాత ఈవెన్ ట్రీట్మెంట్స్ ఆస్పెక్ట్స్లోకి వస్తే మనకు పేషెంట్ వైజ్గా మనం కూడా చాలా వరకు ఇదవుతుంది. అందుకే ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే ఆయుర్వేదానికి మంచి స్కోప్ ఉంది, ఆయుర్వేదాన్ని తీసుకోండి. మోర్ దెన్ 150 కంట్రీస్లో మనం ఆయుర్వేదాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. యూజీ లెవెల్స్, పీజీస్ కూడా మనకు అక్కడ ఉన్నాయి కాబట్టి గ్లోబలైజేషన్లో ఆయుర్వేదం ప్లేయింగ్ ఎ కీ రోల్, నాట్ ఓన్లీ ఇన్ క్యూరింగ్ అంటే ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్లో కూడా మనం ఇది చేసుకుంటే. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఏంటంటే వెల్నెస్ సెంటర్స్ అనేసి, ఈ దాంట్లో మనకు ఆయుర్వేదిక్ డాక్టర్స్కి చాలా చాలా అంటే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి.
1: ఓకే సార్,
2: నేను అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఆయుర్వేదాన్ని సబ్జెక్ట్ని ఖచ్చితంగా కెరియర్గా ఎంచుకోవడం మంచిదండి.
1: ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. చెప్పండి సార్.
0: సో ఆయుర్వేదాన్ని ముందుకు తీసుకెళ్లే భాగంగా మనకి ముఖ్యంగా విశ్వ ఆయుర్వేద పరిషత్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ మనకి నేషనల్ వైడ్గా కూడా దేశస్థాయిలో మొత్తం కూడా ప్రతి రాష్ట్రంలో కూడా జిల్లా స్థాయి నుంచి అనేక విధాలుగా ప్రజల్లోకి ఆయుర్వేదాన్ని తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో విశ్వ ఆయుర్వేద పరిషత్ చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. దానికి తగినట్టు ప్రాధాన్యంగా ఎక్కడికక్కడ జిల్లా స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ డాక్టర్లని రిక్రూట్ చేసుకుంటూ ఎన్జిఓలో దాన్ని పూర్తిగా ప్రజల్లోకి ఆయుర్వేదాన్ని అవగాహన కల్పించే విధంగా మన రాష్ట్రం నుంచి దేశంలో మనకి డాక్టర్ ప్రేమానందరావు గారు నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. సో ఆ విధంగా మనకి విశ్వ ఆయుర్వేద పరిషత్తు మొత్తం దేశం మొత్తం, ముఖ్యంగా తెలంగాణ చాలా ఎక్కువగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది దేశం మొత్తంలో కూడా. సో ఆయుర్వేదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ముఖ్య ఉద్దేశంతో, సో ఇది నేషనల్ ఆయుర్వేద డే సందర్భంగా విశ్వ ఆయుర్వేద పరిషత్ గురించి కూడా అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో చెప్తున్నాను.
1: ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఇవాళ మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ,
2: నమస్తే.
1: ఎస్, మరి విన్నారు కదండి, ఇది ఇవాల్టి వందనం షో. మరి ఆయుర్వేదం గురించి చాలా విషయాలు, మనకు చాలా సందేహాలను డాక్టర్ గారు ఇద్దరు నివృత్తి చేశారు. మరి మన లైఫ్ స్టైల్లో కొన్ని కొన్ని చిన్న మార్పులతోనే మన లైఫ్ స్టైల్ అనేది చాలా చాలా బాగుంటుంది అని అంటున్నారు. ఏమవుతుంది పాటించేస్తే పోలేదు? ఎస్, ఇది ఇవాల్టి వందనం. మరి మళ్ళీ నెక్స్ట్ వీక్ మంచి మంచి టాపిక్స్తో, మంచి మంచి ముచ్చట్లతో నేనైతే మీ ముందుంటాను. అంతవరకు వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. 10 గంటలకు వార్తా ముఖ్యాంశాలను వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయుర్వేదం కేవలం ఒక చికిత్సా విధానం మాత్రమే కాదని, ఆరోగ్యకర సమతుల్య జీవనశైలికి శక్తివంతమైన మార్గమని సామాజిక మాధ్యమంలో ఒక పోస్ట్ చేశారు. అట్రాసిటీ బాధితులకు నష్టపరిహారం బడ్జెట్తో సంబంధం లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా వెంటనే చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. షాబాద్ హత్యలు, తుక్కుగూడ నర్సు హత్యాచారం కేసుల్లో బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం చేయాలని సూచించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక తొలిసారిగా నిన్న జరిగిన ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అమలుపై రాష్ట్రస్థాయి ఉన్నత నిఘా పర్యవేక్షణ కమిటీ సమావేశానికి ముఖ్యమంత్రి అధ్యక్షత వహించారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్ల మధ్య సమన్వయం ఉండాలని జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఎన్హెచ్ఆర్సీ సమావేశంలో మాట్లాడుతూ, సమాజంలో వివిధ వర్గాల హక్కులు పరిరక్షించేందుకు అన్ని కమిషన్లు కలిసి పనిచేయాలని, సమన్వయం కోసం ఒక నోడల్ అధికారిని నియమించాలని సూచించారు. మహారాష్టలో నాగపూర్లో ఈరోజు ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో 11వ ఆయుర్వేద దినోత్సవం ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద సంస్థలు, నిపుణులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపారులకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా, సులభంగా అందించేందుకు నగరాల్లో ఇంటిగ్రేటెడ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫీసెస్ ఏర్పాటు చేస్తామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వేర్వేరు ప్రభుత్వ విభాగాలు, ఏజెన్సీల చుట్టూ తిరిగే పని లేకుండా సింగిల్ విండో విధానంలో అన్ని సేవలు ఒకే చోట అందించడమే దీని ప్రధాన లక్ష్యమని తెలిపారు. రాగల 2 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, బీహార్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆసియా క్రీడల్లో 4వ రోజు భారత్ ఖాతాలో మరో పథకం చేరింది. మహిళల స్కిట్ షూటింగ్ టీం ఈవెంట్లో మహేశ్వరి సింగ్, పరిణాద్ ధలివాల్, రైజా ధిల్లాన్ కాంస్య పథకం సాధించగా దేశం మొత్తం పథకాల సంఖ్య 8 చేరింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వింటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి ఈ ఉదయం అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో అధికారులు జూరాల నుంచి నీటిని విడుదల చేశారు. ఆయకట్టు రైతుల సాగునీటి అవసరాలు దృష్టిలో పెట్టుకుని మంత్రి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు విద్యార్థుల చదువుకు అడ్డంకి కాకూడదని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. లోక్భవన్లో మహామన శిక్షా సేవ్ ప్రకల్ప్ కార్యక్రమంలో 28 మంది నిరుపేద విద్యార్థులకు 5 లక్షల రూపాయల స్కాలర్షిప్ చెక్స్ గవర్నర్ పంపిణీ చేశారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై యువత అప్రమత్తంగా ఉండాలని, దేశమే ప్రథమం భావనతో కృషి చేయాలని గవర్నర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 2023 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 7563 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. బాధితుల నష్టపరిహారం గ్రీన్ ఛానల్ ద్వారా సత్వరం విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టుగా చెప్పారు. డ్రగ్స్ నియంత్రణలో తెలంగాణ పోలీసు శాఖకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. న్యూఢిల్లీలో జరుగుతున్న 3వ జాతీయ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా తెలంగాణ ఏగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ సాండిలియా పురస్కారం అందుకున్నారు. డ్రగ్స్ మహమ్మారి నుంచి భవిష్యత్ తరాలు కాపాడమే లక్ష్యమని డీజీపీ సివి ఆనంద్ పేర్కొంటూ ఏగల్ ఫోర్స్ సిబ్బందిని అభినందించారు. వచ్చే నెల నుంచి వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రారంభం కానున్నాయని రాష్ట వ్యాప్తంగా 8283 కొనుగోలు కేంద్రాల ద్వారా 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రకటించారు. మిల్లింగ్లో అక్రమాలు జరగకుండా కొత్త ఫిజికల్ వెరిఫికేషన్ యాప్, ధాన్యం రవాణా వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ తప్పనిసరి చేశారు. టెక్నాలజీ, డిజిటల్ పోలీసింగ్ టూల్స్ వినియోగించి పెండెన్సీ తగ్గించడంపై దృష్టి పెట్టాలని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి ఆదేశించారు. నెలవారీ క్రైమ్ రివ్యూ మీటింగ్లో మాట్లాడుతూ సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నిరోధం, మహిళా భద్రతపై ప్రజా అవగాహన కార్యక్రమాలు కొనసాగించాలని, ఫిర్యాదులు తుది పరిష్కారం కోసం ఫాలోఅప్ చేయాలని అధికారులకు సూచించారు. రాగల 2 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, బీహార్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: జాగ్తే రహో, జాగ్తే రహో.
2: సిర్ఫ్ జాగ్తే నహీ, సజగ్ రహో.
1: సిర్ఫ్ రాతో మే నహీ, జిందగీ కే హర్ మోడ్ పర్ సజగ్ రహనా హై.
2: అఫ్వాహో సే,
1: ధోకాధడీ సే
2: జాగరూక్ హోనా హై అప్నే అధికారో కే ప్రతి,
1: అప్నే జిమ్మేదారియో కే ప్రతి.
2: హర్ సహీ ఫైసలే కీ శురువాత్ హోతీ హై జాగరూకతా సే, ఔర్ జాగరూకతా కీ శురువాత్ హోతీ హై సజగ్ భారత్ సే.
1: సజగ్ భారత్,
2: జాగరూక్ భారత్,
1: సశక్త్ భారత్.
2: సునియే సజగ్ భారత్
1: సోమవార్ సుబహ 11:30 పర్ సిర్ఫ్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 పర్. సజగ్ భారత్,
2: జాగరూక్ బనియే,
1: సజగ్ రహియే.
3: जी हाँ, जैसा कि आपने सुना अभी तक, आई थिंक आप जागरूक हो चुके होंगे. एवरी मंडे 11:30 AM हर सोमवार को आप सजग भारत सुन सकते हैं. अपने अधिकारों के बारे में, जागरूकता के बारे में, क्या सही है क्या गलत है, हर चीज़ के बारे में. और जैसा कि नाम है सजग भारत, इससे ही पता चलता है कि बहुत सारी चीज़ें आपको सीखने को मिलेगी. वेल दोस्तों, आप जुड़े हुए हैं आकाशवाणी हैदराबाद FM रेनबो 101.9 के साथ. शो चल रहा है नमस्ते हेलो आदाब, एंड इट्स 11:33 बाय द स्टूडियो क्लॉक. एंड यस, जैसे कि मैंने कहा था कि आप भी अपनी मौजूदगी यहाँ पर हमें बता सकते हैं, यू नो, व्हाट्सएप पर मैसेजेस भेज कर. तो जी हाँ, यहाँ पर हमारे साथ कुछ लिसनर्स जुड़े हुए हैं, उनके मैसेजेस मैं शामिल करने जा रही हूँ. तो सबसे पहले तो आप सभी जो हमसे जुड़े हुए हैं उनका तहे दिल से शुक्रिया, एंड विशिंग यू ऑल अ वेरी हैप्पी

0: ಇರಾನಿ ಚಾಯ್,
1: ಬನ್ ಮಸ್ಕಾ,
0: ಹೈದರಾಬಾದಿ ಬಿರಿಯಾನಿ,
1: ಟಂಗ್ ದಿ ಕಬಾಬ್,
0: ಕುರ್ಬಾನಿ ಕಾ ಮೀಠಾ,
1: ಶಹದೂದ್ ಮಲಾಯ್.
0: ಹೈದರಾಬಾದ್ ಇಸ್ ಅ ಗ್ರ್ಯಾಂಡ್ ಬಫೇ
1: ಅಂಡ್ ಎವ್ರಿ ಡಿಶ್ ಹ್ಯಾಸ್ ಅ ಸ್ಟೋರಿ ವೇಟಿಂಗ್ ಟು ಬಿ ಟೋಲ್ಡ್.
0: ಎಕ್ಸಾಕ್ಟ್ಲಿ, ದಟ್ಸ್ ವೈ ಜಶ್ನೆ ಹೈದರಾಬಾದ್ ಇಸ್ ಯೋರ್ ಆಫ್ಟರ್ನೂನ್ ಟ್ರಿಪ್.
1: ಫ್ರಮ್ 2 to 3 PM ಎವ್ರಿ ಡೇ ಆನ್ FM ರೇನ್ಬೋ 101.9.
0: ಇಟ್ಸ್ ನಾಟ್ ಜಸ್ಟ್ ಫುಡ್,
1: ಇಟ್ಸ್ ಕಲ್ಚರ್, ಹಿಸ್ಟ್ರಿ ಅಂಡ್ ಫ್ಲೇವರ್ ರೋಲ್ಡ್ ಇನ್ ಟು ಒನ್.
0: ಜಶ್ನೆ ಹೈದರಾಬಾದ್.
2: FM Rainbow 101.9.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: FM Rainbow 101.9 Musically yours.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
3: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు వచ్చేసారు జస్నీ హైదరాబాద్ లోకి మీ రాజేష్ తో. కరకరలాడే వేయించిన నూడిల్స్ పైన స్వీట్ సోర్ స్పైసీగా ఉండే వెజిటబుల్ కూర హైదరాబాద్ లో. ఇది అమెరికన్ డిష్ గా ఫేమస్ అయింది, కానీ ఇది కోల్కతాలో పుట్టిన ఇండో చైనీస్ డిష్. అదేనండి వెజ్ అమెరికన్ చూప్సోయ్. దాని గురించే ఈరోజు మన జస్నీ హైదరాబాద్లో మాట్లాడుకోబోతున్నాం. సో ఈ ఫుడ్ ఇంపార్టెన్స్ ఏంటి, మరి ఈ డిష్ ఎలా తయారు చేస్తారు, సో దీనికున్న క్రేజ్ ఏంటి హైదరాబాద్లో, దాని గురించి మాట్లాడుకోబోతున్నాం మన జస్నీ హైదరాబాద్లో. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు జెస్ని హైదరాబాద్ లో. వెజ్ అమెరికన్ చూప్సోయ్ గురించి మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. సో ఇంట్లో తయారు చేసుకోవడానికి క్రిస్పీ నూడిల్స్ కోసం హక్కా నూడిల్స్ ఒక ప్యాకెట్ అంటే 150 grams తీసుకొని, తర్వాత నూనె డీప్ ఫ్రై అయ్యే సరిపడే నూనె ఉంటుంది కదా, మరి కొంచెం ఎక్కువనే పెట్టుకోవడం మంచిది, కొంచెం నూనె పెట్టుకోవడము. అలాగే నూడిల్స్ని ఉడికించి నీళ్లు వడగట్టి 1 spoon కార్న్ ఫ్లోర్ పౌడర్ చల్లేసి ఉంచాలి. వేడి నూనెలో బంగారు రంగు వచ్చే వరకు వేయించి ఆ నూడిల్స్ని పక్కన పెట్టుకోవాలి. సో ఇంకా తర్వాత ఏం చేయాలి అనేది ఈ ట్రాక్ తర్వాత మళ్ళీ తెలుసుకుందాం.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు జస్నీ హైదరాబాద్ లో. సో మరి ఇంతకు ముందు ఆ క్రిస్పీ నూడిల్స్ ని తయారు చేసి పెట్టుకున్నాం కదా, మరి దాని అలా పక్కకు పెట్టేసుకొని క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్ సన్నగా తరిగినవి ఒకటి ఒక అరకప్పు, అలాగే బేబీ కార్న్ ఉంటే వేసుకోవచ్చు, అలాగే వెల్లుల్లి, అల్లం ఈ తరుగు ఒక 1 స్పూన్ పేస్ట్ తీసుకోవాలి. తర్వాత టొమాటో కెచప్ 3 స్పూన్లు, సోయా సాస్ 1 స్పూన్, వెనిగర్ 1 స్పూన్, చిల్లీ సాస్ 1 స్పూన్, కార్న్ ఫ్లోర్ 2 స్పూన్స్, అరకప్పు నీళ్ళల్లో కలపాలి ఇవి కొన్ని, ఈ కార్న్ ఫ్లోర్ అవి. తర్వాత చక్కెర 1 స్పూన్, ఉప్పు లేదా ఉప్పు, తర్వాత మిరియాల పొడి తగినంత, ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. సో మరి అక్కడ మనం నూడిల్స్ని తయారు చేసి పెట్టుకున్నాం. సో మనకు కావాల్సిన వస్తువులన్నీ కూడా మనం రెడీ చేసి పెట్టుకున్నాం. సో ఇంకా దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఈ సాంగ్ తర్వాత మళ్ళీ తెలుసుకుందాం.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: రీడ్ విత్ రెయిన్బో 20

0: 26@gmail.com కు పంపండి
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి
0: రీడ్ విత్ రెయిన్బో
1: రీడ్ విత్ రెయిన్బో
2: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు జస్ని హైదరాబాద్ లో. వెజ్ అమెరికన్ చూప్సోయ్ గురించి మనం ఈరోజు జస్ని హైదరాబాద్ లో మాట్లాడుకుంటున్నాం. సో మరి అవన్నీ తరిగి పెట్టేసుకున్నారు, తర్వాత నూడిల్స్ని కూడా తయారు చేసి పెట్టుకున్నారు. సో ఇప్పుడు చేయాల్సింది తయారీ. సో బాణీలో 2 స్పూన్ల నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేయించాలి. తర్వాత తరిగిన కూరగాయలన్నీ కూడా అన్నీ వేసి ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్ మీద కొంచెం వేడి చేయాలి. సో మరీ మెత్తగా ఉడకకూడదు కూడా, కరకరలాడాలి అవి. సో ఇప్పుడు సోయా సాస్, వెనిగర్, చిల్లీ సాస్, చక్కెర, ఉప్పు ఇవన్నీ ఉన్నాయి కదా, మరి ఇవన్నీ కూడా వాటిపైన వేయాలి. ఒక కప్పు నీళ్లు పోసి మరిగాక కార్న్ ఫ్లోర్ పొడి దాంట్లో వేసి చిక్కగా అయ్యేంత వరకు దాకా కలపాలి. సాస్ పారదర్శకంగా కొంచెం జిగురుగా అవుతుంది. సో అప్పటి వరకు కూడా నెమ్మదిగా లో ఫ్లేమ్ మీద వెయిట్ చేస్తూ ఉండాలి. సో మరి ఇదంతా ఒక సూప్లా తయారైపోతుంది. తర్వాత ఇంకా సర్వింగ్ చేసుకోవడం, తినడానికి రెడీ అయినట్టే లెక్క అని. మరి ఇంతకుముందు ప్లేట్లో వేయించిన నూడిల్స్ ఉన్నాయి కదా, మరి ఆ నూడిల్స్ అన్నీ మన ప్లేట్లో పెట్టేసి వాటి మీద ఇప్పుడు మనం తయారు చేసుకున్న వెజ్ సాస్ పోయాలి. తర్వాత వెజ్ వాళ్ళు చెర్రీ లేదా స్ప్రింగ్ ఆనియన్తో గార్నిష్ చేసుకోవచ్చు. మరి దీంట్లోనే మరి ఎగ్ తినేవాళ్ళు ఉంటే ఎగ్ చేసుకోవచ్చు, లేదా కంప్లీట్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది వెజ్కి కాబట్టి, సో వెజ్ వాళ్ళు వెజ్ సాస్ పైన పోసుకోవాలి. మీ సాస్ పొడితో పాటు చెర్రీ లేదా స్ప్రింగ్ ఆనియన్తో గార్నిష్ చేసుకోవాలి. సో ఇలా చేసిన తర్వాత మరి ఆ లిక్విడ్ పోసిన తర్వాత మరి ఆ నూడిల్స్ అన్నీ కూడా కలిసిపోతాయి. కలిసిన తర్వాత ఇది తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎక్కువ మరి అమెరికన్ స్టైల్లో అని అంటారు వాస్తవానికి, కానీ ఇక్కడే మనకి మన నుంచే ఎక్కడికి వెళ్ళిందని కొందరి భావన. సో ఈ వెజ్ అమెరికన్ చాప్ సూయ్ వంటకం మన కలకత్తాలోనే డెవలప్ అయ్యి అక్కడికి వెళ్ళిందని కొందరు నమ్మకం. మరికొందరు అంటారు ఇది అమెరికన్ వెజ్ అమెరికన్ చాప్ సూయ్ అని కూడా అంటారు. సో ఈ వంటకం మరి చాలా రుచిగా ఉంటుంది, కానీ మరి ఈ తయారీ విధానం చూస్తే మనకు తెలుస్తుంది ఏంటంటే ఇది రెగ్యులర్గా తినే ఫుడ్ కాదు. ఎప్పుడో ఒకసారి మనం రుచి కోసం ఆర్ పార్టీ మూడ్లో ఉన్నప్పుడు లేదా ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అప్పుడప్పుడు చేసుకునే వంటకం అనిపిస్తుంది. ఎందుకంటే ఆయిల్, ఈ సాస్లు ఇవన్నీ కూడా మరి కొంచెం మరి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే మరి ఎక్కువసార్లు ఇది తింటే మంచిది కాదనిపిస్తుంది. సో ఎప్పుడైనా పార్టీ మూడ్లో ఉండి మీరు ఏదైనా పార్టీ చేసుకోవాలనుకొని ఫ్రెండ్స్ అందరు కలిసినప్పుడు అట్లా చేసుకొని తినొచ్చు, కానీ ప్రతిరోజు చేసుకునే వంటకం మాత్రం కాదు. రైట్, ఆ స్టూడియోలో టైం 2:44 దాటి 24 సెకండ్లు. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

సో వెజ్ అమెరికన్ చూప్సాయ్ మరి ఇది తరాయారిన తర్వాత మరి తినేయచ్చు ఆర్ రెస్టారెంట్ స్టైల్లో ఉండాలి అని అంటేనే హోటల్లో ఉన్నట్టు మరి వాళ్ళు ఆ సాస్లో మనం తయారు చేసుకున్న సాస్ ఏదైతే ఉందో మరి ఆ సాస్లో కొంచెం పైనాపిల్ జ్యూస్ కూడా వేస్తారు. అందుకే స్వీట్ అండ్ సో టేస్ట్ ఇంకా చాలా బాగా వస్తుంది. సో మీరు అలా రెస్టారెంట్లో ఉన్నట్టు మీరు తినాలి అనుకుంటే మరి పైనాపిల్ జ్యూస్ కొంచెం యాడ్ చేయండి ఆ సాస్లో. సో ఇది ఈరోజు జష్నీ హైదరాబాద్లో వెజ్ అమెరికన్ చాప్ సూయ్. సో ఇలాంటి వంటకాలు ఇంకా హైదరాబాద్లో మనకి చాలా చాలా ఉన్నాయి. మరి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వంటకం గురించి మరి మేమంతా కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. సో మీకు అందుబాటులో ఉన్న వంటకాన్ని కూడా టేస్ట్ చేసే ప్రయత్నం చేయండి. మరి హైదరాబాద్ అంటేనే ఫుడ్కి కేర్ ఆఫ్ అడ్డా అని చెప్పొచ్చు. సో ఎన్నో రకాలైన ఫుడ్స్ మనకి ఇక హైదరాబాద్లో అందుబాటులో ఉన్నాయి. సో మీకు అందుబాటులో ఉండి మీకు దగ్గరగా ఉన్న ఫుడ్స్ని టేస్ట్ చేసే ప్రయత్నం చేయండి. రైట్, ఆ స్టూడియోలో టైం 2 గంటల 56 నిమిషాలు దాటి 40 సెకండ్లు. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది అక్రాస్ నిర్మల్. రాష్ట్రంలో అల్పపీడనంతో 2 రోజులు భారీ వర్ష సూచన ఉన్నందున రెడ్ అలర్ట్ జారీ చేసిన కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ముఖ్యంగా పెద్దపల్లి, కొత్తగూడెం, ఖమ్మంతో సహా 8 జిల్లాల్లో ముందస్తు సహాయక చర్యలు చేపట్టి లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. భారత ఆర్థిక వృద్ధి అంచనాలను ప్రముఖ రేటింగ్ ఏజెన్సీలు S&P, ADB 7% పెంచాయి. దేశంలో బలమైన ఆర్థిక పురోగతి సాగుతుండటంతో ఈ రెండు అంతర్జాతీయ సంస్థలు భారత వృద్ధి రేటుపై సానుకూల అంచనాలను వెలువరించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 పూర్తి చేసుకున్న సందర్భంగా BJYM ఆధ్వర్యంలో నాగోల్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు N. రామచంద్రరావు స్వయంగా రక్తదానం చేసి రాజకీయాలు అంటే కేవలం ఓట్లే కాకుండా సమాజ సేవే పరమార్థమని పేర్కొన్నారు. భారతదేశానికి చెందిన GMR ఏరోటెక్నిక్ ప్రముఖ ఏరోస్పేస్ సేవల సంస్థ స్టాండర్డ్ ఏరోతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంతో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో విమానంలోనే ఇంజిన్ నిర్వహణ, సాంకేతిక సహాయ సేవలను అందించే అధీకృత సేవా కేంద్రంగా GMR ఏరోటెక్నిక్ కీలక ముందడుగు వేసింది. ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య ఇంజనీర్స్ భవన్లో ఎల్నినో ఎఫెక్ట్ సాగునీటి రంగ వ్యవసాయంపై జరిగిన కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా ఇంజనీర్ గుర్రం కోటిరెడ్డి చిత్రపటానికి నివాళులర్పించి ఆయన జ్ఞాపకార్థం ఇచ్చే మెమోరియల్ అవార్డు గ్రహీతలను ఘనంగా సన్మానించి అవార్డులు అందజేశారు. పాలమూరు జిల్లాలో నీటి ఎద్దడి దృష్ట్యా ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి జూరాలకు నీటిని విడుదల చేయాలని తెలంగాణ మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిట్టి శ్రీహరి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ను కోరారు. ఈ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన శివకుమార్ వెంటనే నీటిని విడుదల చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. హుస్నాబాద్ శాతవాహన ఇంజనీరింగ్ కళాశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా సందర్శించి వసతులను పరిశీలించారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకుని నాణ్యమైన ఆహారం అందించాలని, పర్యవేక్షణకు కమిటీ వేసి ఫిర్యాదులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు తాను గార్డియన్గా ఉంటానని హామీ ఇచ్చారు. ఆసియా క్రీడల్లో ప్రముఖ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను రజత పథకం సాధించింది. మహిళ 49 కేజీ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఈ మోడల్ను కైవసం చేసుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు వచ్చేసారు డబుల్ కమిటాలోకి. సో ఈరోజుకున్న ఇంపార్టెన్స్ అంటే మరి చాలా ఉన్నాయి. ఈరోజు అంతర్జాతీయంగా కూడా ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజ్, వినికిడి లోపం ఉన్న వ్యక్తుల హక్కులను రక్షించడానికి వారి సంభాషణ మాధ్యమాలైన సైగ లెవెల్ భాష ప్రాముఖ్యతను గుర్తించడానికి యుఎన్ఓ ఐక్యరాజ్యసమితి ప్రతి ఏటా సెప్టెంబర్ 23 ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజ్ ఈరోజు జరుపుకుంటారు. సో మరి ఈ సైగలను మరి వాళ్ళ హక్కులను కాపాడడానికి మరి ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రయత్నం చేస్తుంది యుఎన్ఓ.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు డబుల్ కమిటాలో. ఎక్వినాక్స్, ఈ ఎక్వినాక్స్ వల్ల సూర్యుడు భూమధ్య రేఖకు సరిగ్గా నిలువుగా రావడంతో పగలు రాత్రి సమయాలు సమానంగా 12 గంటల చొప్పున ఉంటాయి. సో ఆ సమయం ఈరోజు నుంచే స్టార్ట్ అవుతుంది. సో సూర్యుడు భూమధ్య రేఖకు సరిగ్గా నిలువుగా రావడం అనేది ఈరోజు నుంచి జరుగుతుంది. సో ఈరోజుతో శరదృతువు ప్రారంభమవుతుంది.

ఆ సమయం ఈరోజు నుంచే స్టార్ట్ అవుతుంది. సో సూర్యుడు భూమధ్య రేఖకు సరిగ్గా నిలువుగా రావటం అనేది ఈరోజు నుంచి జరుగుతుంది. సో ఈరోజుతో శరద్ ఋతువు ప్రారంభమవుతుంది. సో అది ఎక్వినాక్స్ అంటారు దీన్ని.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు డబుల్ కమిటాలో. ఈరోజు అమర వీరుల దినోత్సవం కూడా జరుపుకుంటున్నారు. సో ఎందుకు అనంటే 1857 ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన గొప్ప యోధుడు రావు తులారాం స్మారకార్థం హర్యానా రాష్ట్రంలో ఈరోజును అమర వీరుల దినోత్సవంగా ప్రకటిస్తారు. వారు

వాళ్ళ రాష్ట్రంలో పుట్టినందుకు గౌరవంగా భావిస్తారు. సో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23న హర్యానాలో హర్యానా వీర్ ఏవం షహీది దివస్గా జరుపుకోవడం ఆనవాయితీ. హర్యానా రాష్ట్రానికి గర్వకారణంగా మరి ఆ రాష్ట్ర ప్రజలంతా భావిస్తారు. అలాగే మరి ఈ వీరుడి మునిమనువడే కేంద్ర మంత్రి రావ్ ఇంద్రజీత్ సింగ్. మరి అలాంటి వీరుణ్ణి ఈ సందర్భంలో కేవలం హర్యానా రాష్ట్రం వాళ్లే కాదు, బ్రిటిష్ వాళ్ళకి ఎదురొడ్డి పోరాడి చివరి వరకు కూడా తన ప్రయత్నాన్ని ఆపకుండా బ్రిటిష్ వాళ్లతో స్వాతంత్రం సాధించే వరకు పోరాడాలనే ఉద్దేశంతోనే మరి వారి చివరి శ్వాస వరకు కూడా పోరాడారు. సో ఈ సందర్భంలో రావు తులారాం గారికి మనం మనస్ఫూర్తిగా నివాళులర్పిద్దాం.

0: వెల్కమ్ ఇటా. 1846లో గణిత శాస్త్ర అంచనాల ఆధారంగా ఖగోళ శాస్త్రవేత్త జోహన్ గాట్ ఫ్రైడ్ గాలే అంతరిక్షంలో నెఫ్ట్యూన్ గ్రహాన్ని మొట్టమొదటిసారిగా చూశారు. మరి ఆధారాలతో అంటే అక్కడ నెఫ్ట్యూన్ గ్రహం ఉన్నదనే విషయాన్ని చాలా స్పష్టంగా వివరించారు ఫస్ట్ టైం.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఇరానీ.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు ఉన్నారు డబుల్ కమిటాలో. 1905లో స్వీడన్ మరియు నార్వే దేశాలు విడిపోవటం అనేది స్కాండినేవియా చరిత్రలోనే అత్యంత ప్రాముఖ్యతమైన శాంతియుతమైన ఘట్టం అని చెప్తారు ఆ రెండు దేశాలు. ఒకే రాజ్యం కింద దాదాపు 91 సంవత్సరాల పాటు కలిసి ఉన్న ఈ రెండు పొరుగు దేశాలు యుద్ధం అంచుల దాకా వెళ్ళి చివరకు దౌత్యపరంగా శాంతియుతంగా విడిపోయాయి. ఆ చారిత్రక నేపథ్యం రెండు దేశాల చరిత్రలో మరవలేనిది. సో ఈరోజు వాళ్ళు ఆ దినోత్సవాన్ని, ఆ దేశాలు విడిపోయిన దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా జరుపుకుంటాయి నార్వే అండ్ స్వీడన్ దేశాలు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ని రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు నారు డబుల్ కమిటాలో సో మరి ఈరోజు ప్రేమ్ చోప్రా గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వారు 1935 సెప్టెంబర్ 23న జన్మించారు. ఈరోజు వారి బర్త్డే. హిందీ చిత్రాల్లో అత్యంత క్రూరమైన నమ్మక ద్రోహం చేసే విలన్ పాత్రలకు ఆయన పెట్టింది పేరు అని చెప్పొచ్చు. 1960లో చౌదరి కల్నాల్ సింగ్ అనే పంజాబీ సినిమాలో ఆయన నటుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమా జాతీయ అవార్డును కూడా అందుకుంది. 1965లో వచ్చిన మనోజ్ కుమార్ చిత్రం షహీద్లో సుఖ్దేవ్ పాత్రలో ఆయన నటనకు మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఆ తర్వాత 1967లో వచ్చిన ఉప్కార్ సినిమా ఆయనను బాలీవుడ్లో క్రూరమైన విలన్గా శాశ్వతంగా నిలబెట్టింది అని చెప్పొచ్చు. రాజేష్ ఖన్నా, అమితాబ్ బచ్చన్, జితేంద్ర, ధర్మేంద్ర ఇలాంటి అగ్ర హీరోలందరికీ ప్రేమ్ చోప్రా ప్రధాన విలన్గా నటించారు. వారు క్రూరమైన పాత్రల్లో నటించినప్పటికీ నిజ జీవితంలో మాత్రం అత్యంత మృదు స్వభావయ్యి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది అక్రాస్ నిర్మల్. యువత కృషి ద్వారా భారతదేశం 2047 కంటే ముందే అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆశాభావం వ్యక్తం చేశారు. వడోదరలో మహారాజా సయాజీరావు యూనివర్సిటీ

T75వ ఘటికోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. జ్ఞాన సంపాదన, కొత్త అవకాశాల కోసం ప్రయాణించడం భారతదేశ పురాతన సాంప్రదాయమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన పర్యాటక సదస్సులో ఆయన మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా మౌలిక వసతుల అభివృద్ధితో ప్రయాణాలు సులభతరం అయ్యాయని, అనుభవాత్మక పర్యాటకానికి ప్రాధాన్యం పెరిగిందని తెలిపారు. నాగపూర్లో జరిగిన 11వ ఆయుర్వేద దినోత్సవంలో కేంద్ర మంత్రి ప్రతాప్రావు జాదవ్ మాట్లాడుతూ, జీవన శైలి వ్యాధుల నివారణకు ఆయుర్వేదం సరైన మార్గము అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రతి ఏటా సెప్టెంబర్ 23 శాశ్వతంగా ఆయుర్వేద దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అధ్యక్షతన తెలంగాణ బీజేపీ కార్యాలయంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ 5 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తూ ఎన్నికల వ్యూహాలపై చర్చించి నాయకులు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. రిమ్స్ ఆసుపత్రి ప్రమాదం, MGM ఆసుపత్రి పైకప్పు కూలిన ఘటనలపై మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రులకు నిధులు కేటాయించి మౌలిక వసతులు, భద్రతా ప్రమాణాలు మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ కొరత ఏర్పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ఉంటే కరెంటు ఉండదన్న తమ మాట నిజమైందని, ప్రస్తుతం ఏ సబ్స్టేషన్లో చూసినా 6 గంటలకు మించి విద్యుత్ సరఫరా జరగడం లేదని విమర్శించారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయ్మెంట్ బ్యూరో కార్యాలయంలో సెప్టెంబర్ 30న ఉదయం 11 గంటలకు అపోలో ఫార్మసీ జాబ్ మేళా నిర్వహించనుంది. DBM ఫార్మసీ డిగ్రీ పూర్తి చేసిన 18 నుంచి 35 ఏళ్ల వయసున్న వారు 16,583 రూపాయల నుంచి 25,000 రూపాయల వేతనం ఉండే 50 ఫార్మసిస్ట్ పోస్టులకు సర్టిఫికేట్ల జిరాక్స్లతో హాజరు కావచ్చు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఆదిలాబాద్ రిమ్స్లో ఏసీ పేలి 5 చిన్నారులు మరణించారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కల్త విమర్శించారు. బాధిత కుటుంబాలను పరామర్శించిన ఆమె జిల్లాను దత్తత తీసుకున్న ముఖ్యమంత్రి పసిపిల్లల మరణాలపై స్పందించకపోవడంపై మండిపడ్డారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 5 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ರೈನ್ಬೋ 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు చేశారు స్టార్టప్ ఇండియాలోకి. సెప్టెంబర్ 2026 నాటికి భారత్ స్టార్టప్ ఇండియా చొరవ భారత్ స్టార్టప్ పరిశ్రమలో కీలకమైన అప్డేట్స్ వచ్చాయి. సో ఈ ఏడాది ప్రభుత్వం జారీ చేసిన సవరించిన నిబంధనల ప్రకారం స్టార్టప్ గుర్తింపులను మరియు అర్హత ప్రమాణాలను మరింత సరళీకృతం చేస్తూ మరి యువతకు ప్రోత్సాహాన్నిస్తుంది స్టార్టప్ ఇండియా.

ఉండేది. సో ఇప్పుడు 200 కోట్ల వరకు పెంచారు. దీనివల్ల వేగంగా వృద్ధి చెందుతున్న సంస్థలు మరికొంతకాలం ప్రభుత్వ ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా మరి స్టార్టప్స్ని మరి బాగా ప్రోత్సహిస్తుంది స్టార్టప్ ఇండియా.

0: కం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం, మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: రీడ్ విత్ రెయిన్బో 2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం స్టార్ట్అప్ ఇండియా. 2026 సెప్టెంబర్ నాటికి భారతీయ స్టాక్ మార్కెట్లో సరికొత్త ఐపీఓ విప్లవం కనిపిస్తుంది. ఇప్పటికే 13 స్టార్టప్లు స్టాక్ మార్కెట్లో లీస్ట్గా, మరో 24 స్టార్టప్లు డ్రాప్డ్ రెడ్ హియరింగ్ ప్రాస్పెక్టర్ DRHP దాఖలు చేశాయి. సో నిధుల రికార్డు వృద్ధి కూడా మరి చాలా ఉందని చెప్పొచ్చు. గత ఏడాదితో పోలిస్తే 2026 సెప్టెంబర్ నాటికి మన భారతదేశంలో స్టార్టప్ నిధుల సేకరణ పెరిగింది. ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు 15,001.500 ఈక్విటీ ఫండ్ రౌండ్ల ద్వారా $16.8 బిలియన్ పెట్టుబడులు వచ్చాయి. ఇది గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 10.91% వృద్ధిని సూచిస్తుంది. సో స్టార్టప్ ఇండియా శరవేగంగా దూసుకుపోతుందని చెప్పడానికి మరి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అని కూడా చెప్పొచ్చు.

0: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument?
1: Really? Tell me.
0: That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow, so it's like a cultural adda on radio.
0: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
2: Telanganam. Telangana's heartbeat on air.
3: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం స్టార్టప్ ఇండియా. ప్రస్తుతం దేశంలో 23 లక్షలకు పైగా డిపిఐఐటి గుర్తింపు పొందిన స్టార్టప్లు పనిచేస్తున్నాయి. మన దేశంలో యూనికార్న్ కంపెనీల సంఖ్య దాదాపు 120 దాటిందని చెప్పొచ్చు. ఫండ్ ఆఫ్ ఫండ్ 2.0 డెప్టెక్ మరియు ఇన్నోవేషన్ ఆధారిత వెంచర్ల కోసం 10,000 కోట్ల భారీ నిధులు ఫుల్ అందుబాటులోకి వచ్చాయని చెప్పొచ్చు. ఇంకా ఈ స్టార్టప్ ఇండియాలో రాబోయే కాలంలో ఇంకా జరిగే మార్పులు ఏంటంటే, పన్నుల నిబంధనల సరళీకరణ చేయటం, అంటే పన్నుల్ని తక్కువ వసూలు చేయటం. సో కంపెనీ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి దానికి అనుగుణంగా పన్నుల్ని సవరించడం, స్టార్టప్ నిబంధనలకు 2026 నోటిఫికేషన్ అనుగుణంగా ఆదాయపు పన్ను చట్టాలలో మార్పులు తీసుకొస్తున్నారు. తద్వారా డెప్టెక్ సంస్థలకు మరిన్ని సులభతర పన్నుల మినహాయింపులు కూడా లభించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు స్టార్టప్ ఇండియాలో ఉన్న వాళ్ళంతా కూడా.

0: రెయిన్బో 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం స్టార్టప్ ఇండియా. రెగ్యులేటరీ శాండ్ బాక్స్లు, పిన్టెక్, హెల్త్ టెక్, స్పేస్ టెక్ వంటి రంగాలలో కొత్త ఆవిష్కరణలను చట్టపరమైన ఇబ్బందులు లేకుండా సురక్షితంగా పరిరక్షించడానికి ప్రభుత్వం వలయాలను శాండ్ బాక్సెస్ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. సో అట్లా చేసి మరి ఒక రక్షణ కల్పించాలని ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. అలాగే మేక్ ఇన్ ఇండియా ఆర్డర్స్ కింద రక్షణ, టెలికాం, సెమీ కండక్టర్ల రంగాల్లోని ప్రభుత్వ ప్రాజెక్టుల టెండర్లలో స్టార్టప్ల ఉత్పత్తుల కొనుగోళ్లకు ప్రాముఖ్యత ఇవ్వనున్నారని సమాచారం తెలుస్తుంది. సో ఈ విధంగా మరి స్టార్టప్ ఇండియా శరవేగంగా దూసుకుపోతుంది. మరి స్టార్టప్ ఇండియా వైపు మరి ఎక్కువ యువత ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఒక జాబ్ సంపాదించాలి అనే ఆలోచన నుంచి మనమే మన ఆలోచనని మన ఒక కంపెనీ రూపంలో కానీ ఇంకా బిజినెస్ రూపంలో కానీ ఏదో ఒక రూపంలో మన ఆలోచనని మనం ఇంప్లిమెంట్ చేసుకున్నట్టయితే మనం ఇంకా ఎక్కువ వృద్ధిని సాధించవచ్చు. మరి జాబ్ అయితే ఒక లిమిట్, లైఫ్ అనేది కూడా ఒక లిమిట్గా ఉంటుంది. సో ఒకరి ఆలోచనని మనం ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. సో మనకంటూ మరి ఒక ఆలోచన ఉంటుంది కదా, దాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే జాబ్లో కొంతవరకు అది సాధ్యం కాకపోవచ్చు. అదే ఏదైనా ఒక కంపెనీ కానీ స్టార్ట్ చేసి మన ఆలోచనను లేదా కొత్త ఆలోచనని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే దానికి స్టార్టప్ ఇండియా ఎంతో దోహదం చేస్తుంది. కాబట్టి మరి చాలామంది యువత స్టార్టప్ ఇండియా వైపు

0: ఇప్పుడు సమయం 5 గంటలు. వార్తా ముఖ్యాంశాలు హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది అక్కరాస్ నిర్మల్. తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు నీటి విడుదలకు కర్ణాటక ప్రభుత్వం అంగీకరించింది. విడతల వారీగా 3 TMCల నీటిని విడుదల చేసేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అంగీకారం తెలిపారు. వికారాబాద్లో ఏర్పాటు చేసిన సదరం వైకల్య నిర్ధారణ శిబిరాన్ని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. శారీరక వైకల్యం ప్రగతికి ఆటంకం కాదని స్పష్టం చేసిన ఆయన, అర్హులైన వారందరికీ సర్టిఫికేట్లు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాజీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేవైఎం ఆధ్వర్యంలో నాగోల్లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి హాజరైన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతరం శ్రమిస్తూ దేశ ప్రతిష్టను ప్రపంచ స్థాయిలో నిలిపారని కొనియాడారు. హుస్నాబాద్ శాతవాహన ఇంజనీరింగ్ కళాశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా సందర్శించి వసతులను పరిశీలించారు. విద్యార్థి దశలోనే 1 లక్ష్యాన్ని నిర్ధారించుకొని ముందుకు సాగితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని విద్యార్థులకు సూచించారు. రాష్ట్రంలో అల్పపీడనంతో 2 రోజులు భారీ వర్ష సూచన ఉన్నందున రెడ్ అలర్ట్ జారీ చేసిన కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ముఖ్యంగా పెద్దపల్లి, కొత్తగూడెం, ఖమ్మం సహా 8 జిల్లాల్లో ముందస్తు సహాయక చర్యలు చేపట్టి లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షితంగా ప్రాంతాలకు తరలించాలని సూచించారు. కాంగ్రెస్ ఉంటే కరెంటు ఉండదని గతంలో తాము చెప్పామని ఇప్పుడు ఇదే

జరుగుతుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు విమర్శించారు. నాగపూర్లో జరిగిన 11వ ఆయుర్వేద దినోత్సవంలో కేంద్ర మంత్రి ప్రతాప్రావు జాదవ్ మాట్లాడుతూ జీవనశైలి వ్యాధుల నివారణకు ఆయుర్వేదం సరైన మార్గమని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రతి ఏటా సెప్టెంబర్ 23న శాశ్వతంగా ఆయుర్వేద దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంప్లాయ్మెంట్ బ్యూరో కార్యాలయంలో సెప్టెంబర్ 30 ఉదయం 11 గంటలకు అపోలో ఫార్మసీ జాబ్ మేళా నిర్వహించనుంది. డిబిఎం ఫార్మసీ డిగ్రీ పూర్తి చేసిన 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వయసున్న వారు 16,583 రూపాయల నుంచి 25,000 రూపాయల వేతనం ఉండే 50 ఫార్మసిస్ట్ పోస్టులకు సర్టిఫికేట్ల జిరాక్స్లతో హాజరు కావచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం మీరు చేశారు. తాజా జ్యూన్స్లోకి ఫస్ట్ మీరు వినబోతున్న పాట రెబల్స్ ఆఫ్ ద రాజాస్ ఆఫ్ మూవీ నుంచి, రామజోగయ్య శాస్త్రి రచన, తమన్ మ్యూజిక్, సౌజిత్ హెగ్డే, బాలాజీ ఆలపించిన పాట ఇది. Everybody step up.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం తాజా ట్యూన్స్. తర్వాత లెన్ని మూవీ నుంచి ఎటా ఎటా సాంగ్ వచ్చేస్తుంది. భాస్కర్ భట్ల రవికుమార్ రచన, తమన్ సంగీతం అందించారు, అండ్ ఆ పాడిన వారు వచ్చేసి తమన్ ఎస్ అండ్ శ్రీకృష్ణ.

0: ಸಂಕ್ರಾಂತಿ. ಎಂದಿ ಬಾಸು ಸಂಗತಿ ಅದರಿ ಪಾಂತಿ ಸಂಕ್ರಾಂತಿ.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం తాజా ట్యూన్స్. తర్వాత మీరు వినబోతున్న పాట ఇరుముడి మూవీ నుంచి టైటిల్ సాంగ్ వినబోతున్నారు. కళ్యాణ్ చక్రవర్తి, త్రిపురనేని, శివ నిర్వాణ రాసిన పాట ఇది. తర్వాత సంగీతం అందించిన వారు జీవి ప్రకాష్ కుమార్. స్వామి శరణమయ్యప్ప.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.

ఒక్కటాగు చేయమా. హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: ರೇನ್ಬೋ 101.9
1: స్టూడియోలో టైం 5:44 దాటి 59 సెకండ్లు. సో మరి తాజా ట్యూన్స్కి సైన్అప్ చెప్పేస్తూ ఆరోగ్య జీవనం కార్యక్రమంలోనికి వెళ్ళబోతున్నాం. యువతలో పక్షవాతం ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ పి రంగనాథ్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: ಶ್ರೋತಲಕ್ಕೆ ನಮಸ್ಕಾರಂ. ಆರೋಗ್ಯ ಜೀವನಂ ಶೀರ್ಷಿಕನ ಯುವತಲೋ ಪಕ್ಷವಾತಂ ಈ ಅಂಶಂ ಗುರಿಂಚಿ తెలియజేయడానికి ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ పి రంగనాథన్ గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
1: నమస్కారం అండి
0: డాక్టర్ గారు. ఈ పక్షవాతం అనేది ఒకప్పుడు పెద్దవాళ్ళల్లో కొన్ని సందర్భాలలో ఏదైనా మానసిక స్ట్రగుల్లోనైన వాళ్ళని గమనించేవాళ్ళము, లేదా యాక్సిడెంట్ అయిన వాళ్ళల్లో కూడా కొంచెం చూసేవాళ్ళము. కానీ ప్రస్తుతం ఉండే యువత, అంటే రేపటి భవిత, ఇలాంటి చిన్న వయసులో పెద్దవాళ్ళు అనేవారు రాళ్ళు తింటే కరిగించుకోవాలరా అలాంటి వయసులో
1: వాస్తవం
0: పక్షవాతానికి లోనయ్యే సందర్భాలు చూస్తున్నాము. ఈ యువతలో ఈ పక్షవాతం రావడానికి కారణం ఏంటంటే డాక్టర్ గారు?
1: పక్షవాతం అన్నది 45 సంవత్సరాల లోపల వాళ్ళలో 5.2 మిలియన్లు భారతీయులు దాంతో ఇబ్బంది పడుతున్నారు. అంటే చాలా ఎక్కువ శాతం,
0: చాలా ఎక్కువ శాతం. అది నిత్య జీవితాన్ని టోటల్గా క్రిపిల్ చేసేస్తుంది,
1: మార్చేస్తుంది. భారత ప్రధాని ఈ మధ్యన ఒక మాట సెలవిచ్చారు, 2047 కల్లా, అంటే ఇంకొక 24-23 సంవత్సరాల్లో భారతదేశం తాలూకు ఆర్థిక ప్రమాణం, ఆర్థిక ప్రగతి 30 ట్రిలియన్లు రీచ్ అవ్వాలి అని. అంటే దీనికి దోహదకారు ఎవరు? ఈ యువతే. ఇప్పుడు ఈ స్ట్రోక్ అన్నది యువతలో వచ్చినట్టయితే ఫిజికల్ డిపెండెన్సీ ఎక్కువైపోతుంది, అంటే ఇంకొకరి మీద ఆధారపడతారు. అదే మెంటల్

0: జనరల్గా బిహేవియర్ అండ్ ద కాగ్నేటివ్ స్కిల్స్ తగ్గిపోతాయి, ఆలోచన శక్తి జ్ఞాపశక్తి తగ్గిపోతుంది, ఫిట్స్ వస్తాయి, డిప్రెషన్, యాంగ్జైటీ. అంటే వీళ్ళు ఇంకొకరి మీద ఆధారపడి ఉండేసరికి కుటుంబానికి, సమాజానికి, వాళ్ళకి వాళ్ళు ఉపయోగకరంగా లేను, ఇంకా జీవితాంతం ఇంతే అనే ఒక నైరాశ్యానికి వాళ్ళు లోనవుతారు. అందువల్ల ఈ ఫిట్స్ ఆన్, ఇది ఏదైతే మనం యువతలో వచ్చినటువంటి ఈ స్ట్రోక్ గురించి దృష్టి పెట్టాల్సినటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ సమయం వచ్చింది అని నేను అనుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా ఇంకొక మాట ఏమిటంటే, నిజానికి స్ట్రోక్ అన్నది ఏదో క్యాన్సర్ లాంటి వ్యాధి కాదు. నేను క్యాన్సర్తో ఎందుకు పోల్చానంటే, క్యాన్సర్ వచ్చిందంటే ఎవరు తప్పు లేకుండా చాలాసార్లు వచ్చింది, ఏ అలవాట్లు కూడా లేకుండా వస్తుంది. స్ట్రోకు ఇప్పుడు ఈ కాలంలో దానిని ఏంటంటే లైఫ్ స్టైల్ డిజీజ్, అంటే జీవన శైలితో కూడిన వ్యాధిగా పరిగణిస్తున్నారు. అంటే ఏమిటి, ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రతి వ్యక్తి తన దైనందిన జీవితంలో చేసేటువంటి పనులు, వ్యాయామం, ఆహారం, నిద్ర, ఎంత స్ట్రెస్కి లోనవుతున్నారో వీటిల మీద ఆధారపడి వచ్చేటువంటి ఒక జబ్బటిది. కాబట్టి ఆర్థిక ప్రగతికి, పురోగతికి ముఖ్యమైనటువంటి యువత ఇలాగ లోనవడం చాలా విచారకరం.
1: వీరు ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి మీరు అన్నట్టు ప్రస్తుతం ఉండే సమాజంలో జీవన శైలిలో వచ్చిన మార్పులు ఈ పక్షవాతం వరకు కూడా తీసుకెళ్తుంది యువతని. అయితే ఈ జీవన శైలిలో ఏ ఏ మార్పులను మనం అవాయిడ్ చేయాలంటారు ప్రస్తుతం మనం గమనిస్తున్నాం?
0: ఇప్పుడు జబ్బులది ఏదైతే జబ్బుల విధానం కూడా మారిపోయిందండి. ఇప్పుడు ఆర్థిక ప్రగతి జరుగుతున్న కూడా లైఫ్ స్టైల్ డిజీజ్ ఎక్కువైపోయినాయి. లైఫ్ స్టైల్ డిజీజ్ అంటే ఏమిటి? ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్. మీరు నమ్మరు, బ్లడ్ ప్రెషర్ అంటే భారతదేశ జనాభాలో, ముఖ్యంగా యువతలో, ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO తాలూకా గణాంకాల ప్రకారం ప్రతి ముగ్గురులో ఒకరికి బ్లడ్ ప్రెషర్ ఉందట. ఇది ఎవరు గ్రహించటం లేదు. భారత ప్రభుత్వం కానీ, ప్రైవేట్ సంస్థలు కానీ, అనుబంధ సంస్థలు కానీ ఏమిటంటే ప్రతి సంవత్సరం ఒకసారి ఈ హెల్త్ చెకప్ చేయించుకోవాలని అందరూ గమనించండి. ఎంతమంది వెళ్ళి మీరు హెల్త్ చెకప్ చేయించుకున్నారు? అక్కడే కానీ ముందే కానీ బీపీ ఉందని గమనించినట్టయితే దానికి మందులు వేసుకోవాల్సిన సరిపోయింది కదా. అన్నిటికంటే ముఖ్యమైన కారణం హైపర్ టెన్షన్,
1: బీపీ,
0: రక్తపోటు ఎక్కువగా ఉండడం, అధికంగా ఉండడం. సరే, వచ్చింది డాక్టర్ గారు చెప్పారు, మందులు అసలు వేసుకో, నాకేమవుతుందిలే అనే నిర్లిప్తత. అదే కాకుండా నాకు లక్షణాలు లేవులే అనేటువంటి, ఏదైతే నాకు ఏం హెడేక్ లేదు, ఇది లేదు, అది లేదు, నాకేం కాదనేటువంటి ఇబ్బంది రావడం వల్ల సడన్గా ఈ స్ట్రోక్ రావడానికి. అందుకని నేను అనుకోవడం ఏమిటంటే, ఒక సమయం ఆశలు వచ్చిందేమో, ఏదైతే ఇప్పుడు ఏదైనా రేషన్ రావాలి, లేకపోతే గ్యాస్ సిలిండర్ రావాలి, ఇలాంటివి వచ్చేటప్పుడు ఆధార్ కార్డు చూపించాలి కదా. అలాగే నెక్స్ట్ ప్రమోషన్కి వచ్చేటప్పుడు, లేకపోతే ఇంక్రిమెంట్ ఇచ్చేటప్పుడు మీరు హెల్త్ చెకప్ చేయించుకున్నారా లేదనేటువంటి ప్రమాణ పత్రం కూడా పొందుపరచాల్సినటువంటి సమయం ఏది ప్రైవేట్ సంస్థలు కానీ భారతదేశం తాలూకా దగ్గర చేయాల్సిన అవసరం. ఎందుకంటే వ్యక్తి తనంత తాను చేయనప్పుడు దానిని ఇంపోజ్ చేయాల్సినటువంటి సమయం వచ్చిందేమో. ఎందుకంటే ఆరోగ్య భద్రతా దృష్ట్యా, దేశ భద్రతా దృష్ట్యా
1: ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ డాక్టర్.
0: అవును,
1: మీరు అన్నట్టుగా ఒకవేళ ఆ గణాంకాలు నిజమైనట్లయితే, ప్రతి ముగ్గురులో ఒకరుండే పరిస్థితి అయితే, ఖచ్చితంగా అది ముదిరి మనకు ఇబ్బంది కలిగించకముందే ఒక స్క్రీనింగ్ చేయించుకుంటే, బీపీ అంటూ ఉన్నదని తెలిస్తే, దాన్ని తగ్గట్టు వైద్యుడి పర్యవేక్షణలో మందులు వాడితే ఈ స్ట్రోక్ వరకు వచ్చే పరిస్థితి ఉండదు కదా?
0: లేదు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ అని ఢిల్లీలో ఉంది, చాలా గొప్ప సంస్థ, భారతదేశంలో అగ్రగామి. ఆ సంస్థ నుంచి ఒక స్టడీ వచ్చింది ఈ మధ్యన. అందులో ప్రతి 100 మంది స్ట్రోక్ వచ్చిన వాళ్ళలో ఇద్దరు 20 సంవత్సరాల లోపల వాళ్ళట. ఎంత ఇబ్బందికరం అండి. వాళ్ళు మామూలుగా 700 మందికి స్టడీ అనలైజ్ చేస్తే 77, అంటే దగ్గర 30% మందికి స్ట్రోక్ వచ్చింది. హైదరాబాద్లోని గాంధీ, ఉస్మానియా, నిజాంస్లో ఈ స్ట్రోక్తో అడ్మిట్ అయిన వాళ్ళని చూసుకున్నట్టయితే దగ్గర 13% మందికి ఇక్కడ స్ట్రోక్ వచ్చింది
1: యువతలోనే. డాక్టర్ గారు, ఈ ముఖ్య కారణము అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ అన్నారు.
0: అవును,
1: ఈ బ్లడ్ ప్రెషరు పెరగడానికి ఏ ఏ కారణాలు దోహదపడుతున్నాయంటారు?
0: దానికి ఉన్నాయి కారణాలు. ఒకటి ఏమిటంటే డయాబెటీస్, అంటే మధుమేహం. మధుమేహం వాళ్ళ సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోయింది,
1: దాదాపుగా ప్రతి ఇంట్లో ఒకళ్ళు కనపడుతున్నారు.
0: ఇవన్నీ ఒకదానికి ఒక కలయిక ఉందండి, ఒకదానికి ఒక అనుసంధానం ఉంది. మూడవది ఏమిటి, ఉపకాయం చాలా ఎక్కువ అయిపోయింది. యువత 25 సంవత్సరాల లోపల వాళ్ళు, పర్టికులర్గా స్త్రీలలో ఊబకాయం లేని వాళ్ళ సంఖ్య లెక్క పెట్టచ్చు. ఇది ఎవరైనా కించపరచడానికి ప్రయత్నం కాదు, ఇవి నిజం. ఇది ఎక్సర్సైజ్, వ్యాయామం, కనీసం రోజుకు 45 నిమిషాలు వ్యాయామం చేయాలి అని. ఎంతమంది అది వెళ్ళగలుగుతున్నారు? ఎందుకు అంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆఫీసు, పర్టికులర్గా ఈ ఎవరిని ఒక వృత్తి మీద మనం చెప్పడం కాకపోయినా, ఈ సాఫ్ట్వేర్ అన్నది ఒక గొప్ప విప్లవం వచ్చింది భారతదేశంలో. ఆర్థికంగా చాలా ప్రగతి చెందింది. దానిలో వచ్చిన ఇబ్బందులు కూడా ఏమిటి, గంటలు కూడా అది కూర్చోవడం, కదలిక లేకుండా ఉండడం,

0: అందరూ భారతీయులందరూ నిద్రపోయే సమయంలో ఒక వ్యక్తి మెలకువగా ఉండాల్సింది. ఎందుకంటే వాళ్ళ క్లయింట్ అమెరికా దేశస్థుడు లేకపోతే ఇంగ్లాండ్ దేశస్థుడు. అంటే భగవంతుడు తయారు చేసినటువంటి సర్కాడియన్ రిథమ్ సైకిల్ అని ఉంటుంది. అంటే అబ్బాయి నువ్వు ఈ సమయంలో నిద్రపోవాలి, ఈ సమయంలో యాక్టివ్గా ఉండాలి, ఈ సమయంలో పనిచేయాలి అని దానికి విరుద్ధంగా మీరు టోటల్గా యాంటీగా వెళ్తూ ఉంటే శరీరంలో తయారైనటువంటి హార్మోన్లు
1: కెమిస్ట్రీ
0: అంతా మారిపోతుంది, అస్తవ్యస్తం అయిపోతూ ఉంటుంది. చాలా ముఖ్యమైన ఈ మధ్యన వచ్చిన స్టడీ అండి. ఆ స్టడీ ప్రకారం స్ట్రోక్ అన్నది ఎవరైతే 9 తర్వాత 10 తర్వాత డిన్నర్ చేస్తే వాళ్ళలో స్ట్రోక్ వచ్చే అవకాశం చాలా హెచ్చుగా ఉంది, 20%. ఇప్పుడు చాలా 5-స్టార్ హోటల్లో మిడ్ నైట్ బిర్యానీలు, మిడ్ నైట్ డిన్నర్లు ఇవన్నీ వచ్చింది. ఇంకా సంస్కృతికి స్వస్తి చెప్పాలి. కానీ ఇప్పుడు స్టడీ చెప్తున్నది ఏమిటంటే లంచ్ గురించి వాళ్ళు ఎక్కువ సమయం చెప్పలేదండి. బ్రేక్ఫాస్ట్ మీరు 8 తర్వాత కానీ చేసినా ఎంత లేటు చేస్తుంటే ఈ స్ట్రోక్ వచ్చేటువంటి శాతం పర్సంటేజ్ పెరిగిపోతూ ఉంటుందట. కాబట్టి పాతకాలం నుంచి ఉండేటువంటి తొందరగా భోజనం చేయడం, ఇప్పుడు జైన్ మునులు వాళ్ళు ఎందుకంటే సంవత్సరాల కొద్ది జీవిస్తున్నారు, ఏ ఆరోగ్యం ఇబ్బంది లేకుండానని, అంటే సూర్యాస్తమయం లోపల భోజనం చేసేయడం. అయితే పనిచేస్తూ ఉద్యోగస్తులకి ఎక్కడో దూరం ఆఫీసు హైదరాబాదు పొలిమేరల్లో నుంచి ఇంటికి వచ్చేసరికి 20-25 కిలోమీటర్ల ప్రయాణం అంత సింపుల్గా అవుతుందా లేదా అని ఒక ఆలోచన అయితే ఉంది. కానీ ఉన్నంతలో ఎంతవరకైనా రాగానే తొందరగా మళ్ళీ కొంచెంసేపు టీవీ చూసి పిచ్చాపాటి మాట్లాడుకొని భోజనం మొదలయ్యేసరికి 12 గంటలు అవుతుందండి.
1: తినడం కూడా ప్రశాంతంగా తినడం
0: మానేశారు. దాని వల్ల ఉపకాయం వచ్చేస్తుంది.
1: డాక్టర్ గారు, ఈ మధ్యలో మనం అప్పుడప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్లో కానీ వాటిల్లో రిసెషన్ అని వింటుంటాం. అంతవరకు సమృద్ధిగా సంపాదన ఉన్న వాళ్ళు ఒక్కసారిగా ఇలాంటి రిసెషన్ కానీ లేదంటే ఆ కంపెనీని తీసేయడం కానీ ఇలాంటి జరిగినప్పుడు కూడా కొన్ని లోన్స్ తీసుంటారు, కొన్ని ఈఎంఐలు కట్టాల్సినవి ఉంటాయి. ఈ పరిస్థితుల్లో కూడా విపరీతమైన స్ట్రెస్కి లోనయ్యే అవకాశం ఉంటుంది.
0: అన్నింటికంటే స్ట్రెస్ ఎక్కువ అండి. ఇక్కడ ఒక మాట స్ట్రెస్ గురించి చెప్తాను. మా చిన్నప్పుడు ఏంటంటే అమెరికాలో ఇవన్నీ ఉండడం వల్ల స్ట్రెస్ చాలా ఎక్కువ అని, అంటే 50% జనాభా అమెరికాలో ఏదో ఒక సమయంలో స్ట్రెస్కి ఒత్తిడికి లోనైన వాళ్ళే. ఆ దేశంలో మన దేశంలో లక్కీగా ఇబ్బంది అలాంటిది లేదు. అయితే మనం అప్పటికింకా మన పేద దేశంగా పరిగణించారు. అభివృద్ధి చెందుతున్న ఒక దేశం కూడా కాదు, పేద దేశం అది. ఇబ్బందులు రాలేదు. ఇప్పుడు ఆర్థిక ప్రగతి చెందుతున్న కొలది పేద దేశం నుంచి తొందరగా అభివృద్ధి చెందుతున్న దేశం ఇంకా దగ్గరలో డెవలప్డ్ నేషన్గా రాబోతుంది. మనకి ఏదైతే ఉందో గణాంకం పట్టి ఎంత వస్తూ ఉంటే ఇబ్బందులన్నీ సహజమండి. ఈ బ్లడ్ ప్రెషర్ ఇందాక చెప్పుకున్నట్టు ఎక్కువ సడన్గా అయ్యి సడన్గా స్ట్రోక్ రావడానికి ఆస్కారం ఉంటుంది.
1: ఈ స్ట్రెస్ మూలకంగా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందన్నారు డాక్టర్.
0: ఉన్నది.
1: దీన్ని యువత ఏ రకంగా ఎదుర్కోవాలంటారు స్ట్రెస్ని? అంటే వాళ్ళు అనుకున్న టార్గెట్స్ కానీ ప్రజల్లో కూడా కొన్ని ప్రైవేట్ కంపెనీస్లో కానీ కొన్ని ఇతరత్ర వేరే ఉద్యోగాలలో కూడా టార్గెట్స్ అని గోల్స్ అని పెట్టేస్తున్నారు. అది ఇంప్రాక్టికల్గా ఉన్నప్పుడు, వీళ్ళు రీచ్ కాలేని పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఒక రకమైన ఆందోళన, స్ట్రెస్, ఒక రకమైన యాంగ్జైటీకి గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యువత తనను తాను ఎలా స్ట్రీమ్లైన్ చేసుకొని ఎదుర్కోవాలంటారు?
0: ఏ ప్రైవేట్ సంస్థలో కూడా ఒక మీకు ఒక శాలరీ ఒక వ్యక్తికి ఇచ్చినట్టయితే వాళ్ళు టార్గెట్లు ఇస్తారు. ఆ టార్గెట్లు రీచ్ అవ్వాలి. టార్గెట్లు రీచ్ అవ్వాలంటే దానితో ఉన్న స్ట్రెస్ కూడా ఉంటుంది. అయితే దానిని ఎలాగ మనం సమన్వయించుకోవాలని ఒక మాటలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి ఉద్యోగం చేస్తూ ఉన్నారు, గంటల కొలది కూర్చున్నారు, ఒత్తిడి తగ్గాలి, శరీరాన్ని కొంత వ్యాయామం కుదర్చాలి, చురుగ్గా అవ్వాలంటే ఇప్పుడు వచ్చిన ఫార్ములా ఏంటి తెలుసా? 30/2 అంటే 30 నిమిషాలు కానీ మీరు కూర్చుంటే 2 నిమిషాలు కొంచెం వాకింగ్ చేయాలంటే ఏదో దగ్గర దగ్గర మిత్రుల దగ్గరికి వెళ్ళి ఊరికే మాట్లాడడం, ఆ చుట్టూ ఒక బిల్డింగ్ నుంచి ఒకసారి ఒక చిన్న రౌండ్ కొట్టి రావడం. ఇప్పుడు మీటింగ్, ఇప్పుడు జూమ్ మీటింగ్లే ఉన్నాయి. జూమ్ మీటింగ్ మాట్లాడుతున్నప్పుడు ఒకప్పుడు పాతకాలంలో ఫోన్ మాట్లాడుతూ ఉండి అటు ఇటు తిరుగుతుంటే ఏమిటి వీడికి ఏమైనా పిచ్చపెట్టిందో ఏంటి అలా తిరుగుతూ ఉంటాడని, ఒక విధంగా అది బెటర్ ఏమో అనిపిస్తుంది. ఇప్పుడు దానివల్ల శరీరానికి వ్యాయామం జరుగుతూ ఉంటుంది, దానివల్ల స్ట్రెస్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. టార్గెట్లు ఉంటాయండి, టార్గెట్లు పోవు. ఇంకా ఆర్థిక ప్రగతి పెరుగుతున్న కొలది టార్గెట్లు పెరుగుతూనే ఉంటాయి కానీ తగ్గవు. ఈ దానితోనే ఉండాలి. ఒక 5 నిమిషాలు వ్యాయామం, మీరు చేసే పని ఇప్పుడు ఏదో సడన్గా మీ రూమ్ని మీరు క్లీన్ చేస్తున్నారు అనుకోండి, ఒకప్పుడు అన్నీ ఒకసారి తీసుకెళ్ళి వెళ్ళిపోయేవారు, దాన్ని డివైడ్ చేయండి. ఎంతవరకు హాస్యాస్పదంగా ఉంటుంది కానీ చిన్న విషయం, మీ ఆఫీస్ రూమ్లో ఉండేటువంటి డస్ట్బిన్ కొంచెం దూరం పెట్టండి, అంటే లేచితే కొంచెం దూరం వెళ్ళి పనిచేస్తారుగా. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు మీరు చేస్తూ ఉన్నట్టయితే ఉపకాయం వచ్చేసి బీపీ షుగరు ఇవన్నీ పెరిగిపోయిన కన్నా స్టాండింగ్ కొంచెంసేపు నిలబడి పనిచేయండి.
1: మానసిక ప్రశాంతత కోసం ఏం చేయాలంటారు డాక్టర్ గారు?
0: అన్నిటికంటే ముఖ్యమైనది, నేను ఏదో ఇబ్బంది వెళ్ళిపోతే ఈ ఉద్యోగం పోతే నాకు ఇంకా లేదు, దట్స్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది రోడ్ అని అనుకోకూడదు. అంటే దానిలో ఇంకొక మాట ఉంది, ఏదైతే ఒక టనల్ వస్తుంది చీకటిలాగా వెళ్తూ ఉంటాం, 1 కిలోమీటర్లో 1/2 కిలోమీటర్ ఉంటుంది, తర్వాత వెలుగు వస్తుందా? అంటే ఇది ఎండ్ ఆఫ్ ది టనల్ వెళుతురు ఉంది అనేటువంటి పాత నానుడి మరీ మనం మనసులో మననం చేసుకోవాలి. ఏముంది, ఈ కంపెనీ రాకపోతే ఇంకో కంపెనీకి వస్తుంది, జీవితం అక్కడ తాగిపోదు, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్తాను, నా కుటుంబాన్ని నేను సంరక్షించుకోగలను.

0: అనేటువంటి ఒక ఆలోచన, భోజనంలో భద్రత, ఉన్నమున్న దాంట్లో ఎంత తొందరగా అయినట్టు అన్నదాన్ని ఇంటి దగ్గర చేరుకోవడం, ఈ డిజిటల్ వల్ల అక్కడ ఎలాగ మీరు చేస్తున్నది స్క్రీన్ టైమే, ఇక్కడికి వచ్చి కూడా మళ్ళీ ఇంకా మీరు ఈ టీవీలు చూడకుండా ఉండడం. యోగా మెడిటేషన్ అంటే ఆ టైంలో మీరు మీకోసం మీ తాలూకా మెదడుని కంట్రోల్ చేసుకున్నటువంటి, అదుపులో పెట్టుకున్నటువంటి గట్టి ప్రయత్నం, ఇవి చాలా ఉపయోగకరమైనటువంటి సాధనాలు.
1: మన భారతీయ సంస్కృతిలో ప్రస్తుతం ఉండే ఆధునిక మోడర్నిటీ అని ఆ కొత్త కొత్త పోకడలో వాటిని దూరం చేసుకుంటున్నాం. అలా కాకుండా తిరిగి నిత్య జీవితంలో యోగా, ప్రాణాయామ, ధ్యానాన్ని ఒక భాగంగా చేసుకున్నట్లయితే మనం చేయాల్సిన కార్యక్రమాల పట్ల తిరిగి మనము శక్తివంతంగా పనిచేసే అవకాశం,
0: పునరుజ్జీవితం అవుతుంది. అదే ఇప్పుడు ఏంటంటే సమయం కేటాయించాలి. దానికి ఇంగ్లీష్లో ఏమిటంటే కేటగరైజ్ సమ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్, యువర్ ఫ్యామిలీ. అది సమయం లేకుండా అయిపోయింది. ఒకటి లేవడమే తెల్లవారు ఎప్పుడో లేటుగా లేస్తారు. 9 గంటలకు ఆఫీస్ నుంచి వచ్చారు, నేను 10 గంటలు పడుకుంటాను, ఇంకా టీవీ లేదు అంటే 4 గంటలకు 5 గంటలు లేస్తాను, పోనీ 6 గంటలు లేవండి. తర్వాత ఒక అరగంట సేపు నేను తప్పకుండా దీన్ని కేటాయించాను. ఆ తర్వాత న్యూస్ పేపర్ చదువుతా. ఇప్పుడు మీరు కూల్ డ్రింక్సే చెప్పారు తీసుకోండి, టీ, కాఫీ, అలాగే సాఫ్ట్ డ్రింక్స్. చాలామందికి తెలియని విషయం ఏంటంటే అందులో కూడా కెఫీన్ అనేటువంటి ఒక ఉంటుంది. ఆ కెమికల్ వల్ల ఏమవుతుంది, నిద్ర తక్కువైపోతూ ఉంటుంది. అదే కాకుండా ఆల్కహాల్, మద్యం వాడడం అన్నది చాలా ఎక్కువ పెరిగిపోయింది. అది ఒకప్పుడు సోషలైజింగ్గా ఉండేటువంటిది, ఇప్పుడు రెగ్యులర్ క్రమబద్ధం అయిపోయింది. పొగ త్రాగడం పాతకాలంలో అబ్బో వాళ్ళు పొగ తాగుతున్నాడు అంటే అది ఒక పెద్ద దేని లాగా వ్యక్తిని దూరంగా చూడడం అన్న రోజుల నుంచి పొగ త్రాగడం అన్నది ఒక హాబీలాగా అయిపోయింది. దానివలన రక్తనాళాలు నెమ్మది నెమ్మది కుంచుకుపోయి రక్తం ప్రసరణ దాంట్లో నుంచి స్లో అయిపోయి బాగా ఫోర్సిబుల్గా వెళ్లాల్సి రావడం వల్ల వచ్చేదే రక్తపోటు.
1: అది కూడా ఒక కారణం అంటారు.
0: అవునండి.
1: సో ఇటు హార్మోనల్ డిఫరెన్సెస్ వల్ల వాడే మందులు కానీ, జీవన శైలిలో వచ్చే వ్యసనాల వల్ల కానీ కూడా ఈ స్ట్రోక్స్ సంభవించే అవకాశం ఉంది. కాబట్టి రేపటి భవిత అయిన యువత ఖచ్చితంగా జీవన శైలిలో సరైన మార్పులు తీసుకొచ్చి ఆరోగ్యకరమైన ఆహారము, ఆరోగ్యకరమైన అలవాట్లు ఏర్పరచుకున్నట్లయితే ఈ స్ట్రోక్ బారిన పడకుండా ఉండే అవకాశం ఉందంట. చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. నమస్కారం.
0: నమస్కారం.

ఇంతవరకు ఆరోగ్య జీవనం కార్యక్రమంలో యువతలో పక్షవాతం ఈ అంశం గురించి ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ పి రంగనాథన్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 6:01 అయిపోయింది. మనం ఉన్నాం జెన్ జీ యువా ప్రోగ్రాంలో. సో ఎప్పటిలాగే మంచి మంచి మాటలతో, పసందైన పాటలతో, బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్తో మొదలు పెట్టద్దాం మన ఈనాటి షోని, ఈ సూపర్ ట్రాక్తో. సో డోంట్ గో వే, స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: FM Rainbow 101.9.
1: ఒక మంచి పుస్తకం మనకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది.
2: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది.
1: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
2: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
1: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.

0: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
1: మీ అనుభూతిని
0: మీ మాటల్లో
1: మా శ్రోతలతో పంచుకోండి.
0: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
1: readwithrainbow2026@gmail.com కు పంపండి.
0: మీ రీడింగ్ జర్నీ
1: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
0: రెయిన్బోతో పంచుకోండి.
1: రీడ్ విత్ రెయిన్బో.
0: రీడ్ విత్ రెయిన్బో. FM Rainbow 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 6:18 అయిపోయింది. మనం ఉన్నాం జెన్ జీ

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్ లో సమయం 6:18 అయిపోయింది. మనం ఉన్నాం జెన్ జీ యువ ప్రోగ్రాంలో. సో ఇవాళ జెన్ జీ యువ ప్రోగ్రాంలో మనం ఏదైనా ఇంట్రెస్టింగ్గా మాట్లాడాలి అని అంటే ఏం మాట్లాడుకోవచ్చు? గణేష్ నిమజ్జనం కంటే పెద్ద టాపిక్ ఏముంటుంది సత్య ఈ టైంలో అంటారా? ఎస్, అసలు వినాయక చవితి వచ్చింది అనగానే, ఈ పండగ వచ్చింది అనగానే మన ఇళ్లల్లో వీధుల్లో ఒక స్పెషల్ ఫెస్టివల్ వైబ్ మనం అందరం చూస్తాం. వినాయకుడిని ఎంతో భక్తితో ఇంటికి తీసుకొచ్చుకుంటాం, పూజలు చేస్తాం, ప్రసాదాలు చేస్తాం. 9 రోజులు లేదా మీ సాంప్రదాయం ప్రకారం మీరు పూజలు చేసుకుని దాని తర్వాత వచ్చే ముఖ్యమైన ఘట్టమే ఈ గణేష్ నిమజ్జనం కదా. సో ఈ గణేష్ నిమజ్జనం గురించి మనతోటి ఇంకా ఇంట్రెస్టింగ్గా మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఆర్జే వినోద్ కూడా. హాయ్ వినోద్.
1: హాయ్ సత్య.
0: హాయ్ హాయ్. సో గణేష్ నిమజ్జనం గురించి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు?
1: యా సత్య, యాక్చువల్గా మన జీవితంలో కూడా ఏది పర్మనెంట్ కాదు. సంతోషాలు, బాధలు, విజయాలు, కష్టాలు ఇవన్నీ వస్తుంటాయి, పోతుంటాయి.
0: కరెక్ట్.
1: సో ఈ నిమజ్జనం కూడా మనకి దీని నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే, లెట్ గో, మూవ్ ఆన్ అనే చాలా గొప్ప లెసన్ ని ఈ నిమజ్జనం మనకి చెప్తుంది.
0: ఓ, వెల్ సెడ్ అనే చెప్పాలి వినోద్. ఎస్, మనం ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం మన గణేష్ నిమజ్జనం గురించి. అండ్ మన రెస్పాన్సిబిలిటీ ఆల్సో టువర్డ్స్ గణేష్ నిమజ్జనం గురించి ఇన్ ఆర్ జెన్ జీ యువ ప్రోగ్రామ్ టుడే ఆఫ్టర్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెడ్స్ పై మా కార్యక్రమాలు. నేను మీ ఆర్జే వినోద్. మరి కాసేపట్లో మీరు 20th ఎడిషన్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ 2026 అప్డేట్స్ వింటారు.

0: ರೇನ್ಬೋ 101.9. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 6:36 అయింది. మనం ఉన్నాం జెన్జీ యువ ప్రోగ్రాంలో. సో ఇవాళ జెన్జీ యువ ప్రోగ్రాంలో మనమైతే గణేష్ నిమజ్జనం గురించి మాట్లాడుకుంటున్నాం. నిమజ్జనం రోజు అంటే ఊరంతా సందడి అండి. డప్పుల శబ్దాలు, పాటలు, డాన్సులు, గణపతి పప్ప మోరియా అని అరవడం, అసలు అదొక డిఫరెంట్ వైబ్ అనే చెప్పాలి. చిన్న పెద్ద అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు కదా. ఇది మనలో యూనిటీ అండ్ టుగెదర్నెస్ని ఎంతో పెంచుతుంది మనకి ఈ గణేష్ పండుగ. ఏమంటావు వినోద్?
1: యా 100%. యాక్చువల్గా ఈ సెలబ్రేషన్స్తో పాటు రెస్పాన్సిబిలిటీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అందరు రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఈకో ఫ్రెండ్లీ గణేష్ ఐడల్స్ని ఉపయోగించడం, ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడం, చెరువులు, నీటి వనరులను పొల్యూషన్ లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్.
0: ఎస్, వెల్ సెడ్, దట్స్ ట్రూ వినోద్. అండ్ దాంతోపాటు అసలు మనం ఇవన్నీ ఎందుకు పాటించాలి అని అంటే, ఒక్క విషయం చెప్పాలి అంటే, మనకు గణపతి పప్ప మనకు విజ్ఞానాన్ని, మంచి బుద్ధిని, శుభాన్ని ప్రసాదించే భగవానుడు కదా. కాబట్టి ఆయన నిమజ్జనం కూడా మనకు మన ప్రకృతికి మంచి అందించాలి. ఏమంటారు? మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య విత్ ఆర్జే
1: వినోద్.

0: ఒక్క మాట, భక్తి మనసులో ఉండాలి, సంబరాలు మనతో ఉండాలి, బాధ్యత ప్రకృతి పట్ల ఎల్లప్పుడూ ఉండాలి. సో మీ అందరికీ వినాయక నిమజ్జనం శుభాకాంక్షలు చెబుతూ, దిస్ ఇస్ యువర్ ఆర్జే సత్య అండ్ ఆర్జే
1: వినోద్.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. స్టూడియో క్లాక్లో సమయం 6:47.

0: 101.9.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం 101.9 మెగాహెడ్స్ పై మా కార్యక్రమాలు. నేను మీ ఆర్జే వినోద్. స్టూడియో క్లాంప్ క్లోజ్ సమయం ఎగ్జాక్ట్లీ 7:15 అవుతుంది. ఇప్పుడు మీరు వింటారు అనువంత ప్రోగ్రామ్ ఎపిసోడ్ 27.

ಹಲೋ ಡಿಯರ್ ಲಿಸನರ್ಸ್, ವೆಲ್ಕಮ್ ಟು ಮನ ಇವಾಲ್ಟಿ ಎಪಿಸೋಡ್ ಆಫ್ ಹನುಮಂತ. ಅ ಫ್ಯೂ ಇಯರ್ಸ್ ಬ್ಯಾಕ್ ಪಾಕೆಟ್‌ಲೋ ಕ್ಯಾಶ್ ಉಂಟೇ మనకి ಕಾನ್ಫಿಡೆನ್ಸ್, కానీ ఇప్పుడు ఫోన్ లో బ్యాటరీ ఉంటేనే కాన్ఫిడెన్స్. వెజిటబుల్స్ కొనాలన్నా, కరెంట్ బిల్ కట్టాలన్నా, ఆటో బుక్ చేయాలన్నా, షాపింగ్ బిల్ కట్టాలన్నా, ఆల్మోస్ట్ ఏ పేమెంట్ చేయాలన్నా మన చేతిలో ఉన్న ఫోన్ తోనే చేసేయొచ్చు. టెక్నాలజీ మన జీవితాన్ని చాలా ఈజీ చేసింది, కానీ ఒక చిన్న జాగ్రత్త మర్చిపోతే అదే టెక్నాలజీ మనని కష్టపడి సంపాదించిన డబ్బుని కూడా సెకండ్స్ లో దూరం చేయగలదు. మరి డిజిటల్ వరల్డ్ ని ఈజీగా సేఫ్ గా ఎలా యూజ్ చేయాలో మన ఇవాల్టి అనువంతలో విందాం. రోహన్, నా వాలెట్ ఎక్కడైనా చూసావా? లేదమ్మా. ఎందుకు? మార్కెట్కి వెళ్ళాలరా, లేట్ అవుతుంది. సరే, నీ దగ్గర ఏమైనా క్యాష్ ఉంటే ఇవ్వు. క్యాష్ నా దగ్గర లేదమ్మా. అయినా క్యాష్ ఎందుకు? ఫోన్ తీసుకెళ్ళండి అమ్మా. ఫోన్తో ఏం చేయను రోహన్. పేమెంట్ అమ్మా. రోహన్, మళ్ళీ ఇప్పుడు ఆ గూగుల్ పే ఫోన్ పే అంటావా? అవునమ్మా, నేను ఇన్స్టాల్ చేసి ఇచ్చాను కదా. ఇన్స్టాల్ చేసావు, కానీ నాకు అది వాడడం రాదురా. నేను నేర్పిస్తానమ్మా. నాకు ఇప్పుడు ఈ వయసులో ఇవన్నీ నేర్చుకోవడం అవసరమా రా రోహన్? అమ్మా, వయసుకి టెక్నాలజీకి ఏంటి సంబంధం? అయినా ఎందుకురా ఇప్పుడు? నేను ఎప్పుడు యూజ్ చేస్తా అని? నువ్వు ఉన్నావుగా, అవసరమైతే నువ్వు చేసి పెడతావు కదా. అమ్మా, నేను ఎప్పుడు పక్కనే ఉండలేను కదమ్మా. సరే సరే, పెద్ద పెద్ద డైలాగ్స్ వేయక కానీ చెప్పు. నా మంచి అమ్మ వినండి, సింపుల్గా చెప్పేస్తా. ఇదో చూడండి, ఫస్ట్ ఈ యాప్ ఓపెన్ చేయండి. తర్వాత అక్కడ స్కాన్ ఆప్షన్ ఉందా, అది క్లిక్ చేయండి. ఏది? ఇదా? హాహా, కరెక్ట్, అదే అమ్మ. ఇప్పుడు చూసారా, కెమెరా లాగా వచ్చింది. ఇప్పుడు ఇది వచ్చాక మీరు ఎవరికైతే పేమెంట్ చేయాలో వాళ్ళని క్యూఆర్ అని అడిగితే వాళ్ళు ఒకటి చూపిస్తారు, దాన్ని స్కాన్ చేయండి. స్కాన్ చేశాక అమౌంట్ ఎంటర్ చేసి మన యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే చాలు, పేమెంట్ అయిపోతుంది. సరేనా అమ్మ? ఏంటోరా, నువ్వు చెప్పినప్పుడు ఈజీగానే ఉంది, కానీ అక్కడ నేను మర్చిపోతే? అప్పుడు నాకు కాల్ చేయండి అమ్మా.

సరే అంటూ అమ్మ మార్కెట్కి వెళ్ళిపోయింది. కొంచెం సేపటికి రోహన్కి వాళ్ళ అమ్మ నుంచి ఒక కాల్ వచ్చింది. హలో అమ్మా. రే రోహన్, చెప్పండి అమ్మా. నా ఫస్ట్ పేమెంట్ నేను చేసేసారా? ఓ నైస్ నైస్. హా, ఇదో టొమాటోస్ తీసుకున్నా. తర్వాత నువ్వు చెప్పినట్టే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసా, అమౌంట్ ఎంటర్ చేసా, పిన్ కొట్టేశా, అంతే అయిపోయింది. సూపర్ అమ్మా. ఇంకా నీకు తెలుసా, నేను డబ్బులు వేయగానే అక్కడ ఆయన దగ్గర ఏదో స్పీకర్ నుంచి పేమెంట్ రిసీవ్డ్ అని కూడా వచ్చింది. అవునమ్మా, అలా వస్తుంది. సరే సరే, నేను మిగతా కూరగాయలు కూడా కొనుక్కొని వస్తా, సరేనా అంటూ అమ్మ ఫోన్ పెట్టేసింది. కాసేపయ్యాక ఇంటికి వచ్చింది. అమ్మా వచ్చేసావా? అదేంటి టొమాటోస్ ఒక్కటే తెచ్చావు? రోహన్, అది ఏమైందమ్మా? నాతో ఒక మిస్టేక్ అయిపోయింది రోహన్. ఫస్ట్ షాప్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేశానా, కరెక్ట్గా అయింది కదా అని నాకు ఇంకా ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. సో నెక్స్ట్ షాప్లో కూరగాయలు కూడా ఎక్కువ ఎక్కువ తీసుకున్నా, అన్నీ ఒకే చోట అయిపోతుంది కదా అని. ఓకే, కానీ పేమెంట్ చేసేటప్పుడు అతను క్యూఆర్ లేదమ్మా నంబర్కి పంపించండి అన్నాడు. కానీ నేను ఏదో ఒక డిజిట్ రాంగ్ టైప్ చేసినట్టున్నారా, ఆ పేమెంట్ వేరే ఎవరికో వెళ్ళిపోయింది. ఇంకా మళ్ళీ రిస్క్ ఎందుకని ఏం తీసుకోకుండా వచ్చేసా. 350 రూపీస్ వేస్ట్ అయిపోయింది రోహన్. ఎవరికి వేశానో ఏంటో. పర్లేదులే అమ్మా, ఒకసారి మనం ఆ పర్సన్కి కాల్ చేసి చూద్దాం. మంచోలే అయితే మేబీ మనీ రిటర్న్ చేస్తారేమో. చేస్తారా? ఏమో ట్రై చేద్దాం, నంబర్ ఉంది కదా. అందుకే నేను ఇవన్నీ వద్దు అంట. చూడిప్పుడు అమ్మా, ఇట్స్ ఓకే. యాక్చువల్లీ నేనే మీకు చెప్పడం మర్చిపోయా. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఒక నంబర్కి వేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, పేమెంట్ చేసే ముందు మనం అమౌంట్ టైప్ చేసేటప్పుడు అక్కడ వాళ్ళ పేరు కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. అది కరెక్టా లేదా అని ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుంటే చాలు. ఓహో, అంటే పేమెంట్ చేసే ముందు పేరు వెరిఫై చేసుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్లీ అమ్మా. అయినా రోహన్, నీకంటే ఇవన్నీ అలవాటురా, నాకేమో ఇది వాడడం రావట్లేదు. ఇవాళ అనవసరంగా డబ్బులు కూడా వేస్ట్ అయిపోయాయి. ఇంకోసారి నేను క్యాషే ఇచ్చేస్తారా? అమ్మా ఒకటి చెప్పండి, నాకు చిన్నప్పుడు ఏదైనా రాకపోతే మీరు ఒక్కసారి చెప్పి వదిలేసేవారా? లేదురా, వచ్చే వరకు మళ్ళీ మళ్ళీ చెప్పేదాన్ని. మరి ఇప్పుడు మీకేదైనా రాకపోతే ఒక్కసారి ట్రై చేసి ఎందుకు వదిలేస్తున్నారు? అమ్మా మీరు నాకు స్పూన్ ఎలా పట్టుకోవాలో, రోడ్ క్రాస్ ఎలా చేయాలో, డబ్బులు ఎలా జాగ్రత్తగా ఖర్చు చేయాలో, ఇంకా ఎన్నో విషయాలు నాకు ఎన్నోసార్లు చెప్పి నేర్పించారమ్మా. అది వేరురా. వేరెందుకమ్మా? అప్పుడు నాకేదైనా రాకపోతే మీరు గివప్ చేయలేదు కదా. నాకు వచ్చే వరకు ఎంతో ఓపికగా నేర్పించారు, మరి ఇప్పుడు మీకేదైనా రాకపోతే నేను నేర్పివ్వాలి కదా. రోహన్ ఎంతైనా మా జనరేషన్కి ఇవన్నీ కొంచెం కన్ఫ్యూజింగ్ రా. నిజం చెప్పాలంటే కొన్నిసార్లు తప్పు చేస్తామేమో అనే భయంతోనే ట్రై చేయడానికే వెనకాడతాం. కానీ ఇవాళ నేను తప్పు చేసినా కూడా నువ్వు నన్నేం అనలేదు, నవ్వలేదు. అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇలా చేయాలి అని మళ్ళీ నాకు నేర్పించావు. అదేరా నన్ను మళ్ళీ ట్రై చేయడానికి ఈ ధైర్యాన్ని ఇచ్చింది. డియర్ లిసనర్స్, టెక్నాలజీ మన లైఫ్ని ఈజీ చేసింది, కానీ దాన్ని సేఫ్గా ఎలా యూజ్ చేయాలో కూడా మనం నేర్చుకోవాలి. మన పేరెంట్స్ మనకి చిన్నప్పటి నుంచి చాలా నేర్పించారు, ఇప్పుడు మన వంతు. టెక్నాలజీ అనే ఈ కొత్త ప్రపంచాన్ని వాళ్ళకు అర్థమయ్యేలా సేఫ్గా యూజ్ చేయడం నేర్పించడం మన రెస్పాన్సిబిలిటీ. మరి ఈరోజు ఇంటికి వెళ్ళాక మీ ఇంట్లో ఉన్న అమ్మ, నాన్న, అమ్మమ్మ, తాతయ్యకి ఒక్క డిజిటల్ సేఫ్టీ టిప్ అయినా నేర్పించండి. ఎందుకంటే టెక్నాలజీని నేర్పించడం కూడా ప్రేమ చూపించే విధానమే. ఇది మన ఇవాల్టి ఎపిసోడ్ ఫన్ అంతా. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.

0: as home.
1: మీరు ఇంతవరకు అనువంత కార్యక్రమం విన్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్పై. ఇప్పుడు స్టూడియో క్లాక్లో సమయం 7:09:49 అవుతుంది. ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వస్తుంది, వింటూ ఎంజాయ్ చేయండి.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 7:16 మనం ఉన్నాం హలో రెయిన్బోలో. సో హలో రెయిన్బో అనగానే ఒక లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ కాబట్టి మనం అందరం చాలా ఎగ్జైటెడ్గా ఉంటాం. సో హలో రెయిన్బోలో మీ అందరికీ ఎంతగానో ఇష్టమైన టాపిక్ ఇస్ పదాక్షరి కదా. సో పండగ హడావిడిలో ఉన్నాం, వినాయక చవితి, నిమజ్జనాలు, ఈ పండగ వాతావరణంలో పదాక్షరిలో కూడా పదం నాకైతే ఏమనిపించిందంటే ఏదన్నా పండగ పేరు వచ్చేలాగా పాటను పాడండి అని ఇద్దాం అనిపించింది. సో ఇవాళ హలో రెయిన్బోలో పదాక్షరిలో పదం ఏంటి అంటే ఎనీ ఫెస్టివల్ యూ లైక్, ఏదైనా పండగ పేరు వచ్చేలాగా పాట పాడండి లేదా పండగకు సంబంధించిన పాట కూడా పాడచ్చు. సో మన ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో,
1: వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్
0: అండి. వెరీ గుడ్ ఈవినింగ్ అండి.
1: నాకైతే పండుగలు అది తెలుసు కానీ అన్ని మర్చిపోయావు. సంక్రాంతి వచ్చింది,
0: సూపర్, అది కూడా కరెక్టే, కరెక్ట్ ఆన్సరే కదండి శ్రీనివాసరావు గారు.
1: నాకు తెలుగు కంటే హిందీ పాటలు నాకు ఎక్కువ ఇష్టము.
0: అవునా?
1: కాబట్టి చాలా మర్చిపోయా అంటే అఫ్కోర్స్ ఏజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు చెప్పడానికి కూడా ఉగాది పాటలు ఉన్నాయి, దీపావళి పాటలు ఉంటాయి, కానీ అవి సరిగ్గా టైంకు మీరు అడిగేటప్పటికీ దొరకడం లేదు. సంక్రాంతి వచ్చింది
0: అనుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ శ్రీనివాసరావు గారు. థ్యాంక్ యూ సో మచ్.

0: ఫర్ కాలింగ్ మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో.
1: హలో మేడం, గుడ్ ఈవినింగ్. బాగున్నారా మేడం?
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
1: నా జిల్లా విశ్వేశ్వరయ్య మేడం, కర్నూలు జిల్లా కోడుమూరు.
0: ఓకే అండి. సో టాపిక్ విన్నారా?
1: విన్నా మేడం, మీరు ఇందాక చెప్పారు.
0: ఏ పండగ, మీరు ఏ పండగకి సంబంధించిన పాట పాడతారు?
1: అది మిచ్చలేను కదా మేడం, పండుగలాది వచ్చావు పుణ్యానాది పాట మేడం, అంతే.
0: సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో మీ అందరికీ కూడా అర్థమైపోయింది కదా, ఇవాళ మన హలో రెయిన్బోలో పదాక్షరిలో పదవి ఏంటి అంటే ఎనీ ఫెస్టివల్ యూ లైక్, ఏదన్నా పండగ పేరు వచ్చేలాగా ఒక పాట పాడాలి, లేదా పండగకి సంబంధించిన ఏ పాటన్నా పాడచ్చు. ఇప్పుడు మీకోసం అయితే ఒక సూపర్ ట్రాక్ వెయిట్ చేస్తుంది. ఈ సూపర్ సాంగ్ తర్వాత మళ్ళీ మన కాలర్స్తో మాట్లాడేసేద్దాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మీరు నాకు కాల్ చేయాలంటే కాల్ చేయాల్సిన నంబర్ 0402323003030, 0402323484821.

ಕಾಲರ್ಸ್ತೋ ಮಾಡಲಾಡಿಸಿದ್ದಾಂ. ಸ್ಟೇ ಟ್ಯೂನ್ ಟು ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಎಫ್ಎಂ ರೈನ್ಬೋ 101.9. మీరు నాకు కాల్ చేయాలంటే కాల్ చేయాల్సిన నంబర్ 0402323 0030, 0402323 4821, అండ్ 0402970 4715.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. మనం ఉన్నాం హలో రెయిన్బోలో. సో మాట్లాడేసేద్దాం మన కాలర్ తోటి. హలో
1: హలో అమ్మా సత్య, ఇంటింటీ వినాయక చవితి శుభాకాంక్షలు మన కుటుంబానికి. ఎంత
0: ఎస్ అండి, మీ అందరికి కూడా వినాయక చవితి, వినాయక నిమజ్జన శుభాకాంక్షలు.
1: రేపే కదా నిమజ్జనము, కాబట్టి నిమజ్జనం ఇది నాలుగు లైన్లు చెప్తా వినాయకుని మీద. శ్రీ గణనాథ జయ గణనాథ, సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక, అద్రిజనందన ఆశ్రిత వత్సల అగవినాశక లోకనాయక, ముద్దగములలో తొలివేలుపు అగవినాశక లోకనాయక, ముద్దగములలో తొలివేలుపు ముక్కంటికి ప్రియ సుతుడవు నీవు, ముదముతో నీ పదముల నమ్మితి మూషిక వాహన ముని జన వందిత. అమ్మా టాపిక్ వచ్చేస్తే పెద్దగా అన్ని గుర్తులేవు గాని, ఇంటింటను దీపావళి మా ఇంటను లేదా ఆ భాగ్యము లేదా అంతరంగా గుర్తు రాలే.
0: సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ. సో మరో కాలర్ కూడా లైన్ లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో,
2: గుడ్ ఈవినింగ్ మేడం.
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు?
2: నరసింహారెడ్డి మేడం, ప్రేమాతిపేట నుండి.
0: నరసింహారెడ్డి గారు, ఎస్, ఏ పండగ మీద పాడబోతున్నారు?
2: ముందుగా ఎలా ఉంది మేడం మీరు?
0: సూపర్, మీరు ఎలా ఉన్నారు?
2: నేను కూడా సూపర్ మేడం.
0: సూపర్ అండి.
2: చీకటి వెలుగు

అద్భుతంగా పాడారండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో ఇవాళ మన హలో రెయిన్బోలో టాపిక్ ఏంటి అని అంటే, పండగ పేర్ల మీద పాట పాడాలి అనేది మన పదాక్షరిలో పదం. సో మీకు కూడా పాటలు గుర్తొస్తున్నట్లయితే మీరు మాకు కాల్ చేయాల్సిన మా నంబర్ 0402323 0030, 0402323 4821, అండ్ 0402970475. ఇప్పుడైతే మీకోసం ఒక సూపర్ సాంగ్ వచ్చేస్తుంది. ఆ సూపర్ సాంగ్ తర్వాత మళ్ళీ మన కాలర్స్తో మాట్లాడేసేద్దాం. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.

0: ರೇನ್ಬೋ 101.9.
1: जागते रहो जागते रहो,
2: सिर्फ जागते नहीं सजग रहो,
1: सिर्फ रातों में नहीं जिंदगी के हर मोड़ पर सजग रहना है,
2: अफवाहों से
1: धोखाधड़ी से
2: जागरूक होना है, अपने अधिकारों के प्रति
1: अपने जिम्मेदारियों के प्रति।
2: हर सही फैसले की शुरुआत होती है जागरूकता से, और जागरूकता की शुरुआत होती है सजग भारत से।
1: सजग भारत,
2: जागरूक भारत,
1: सशक्त भारत।
2: सुनिए सजग भारत
1: सोमवार सुबह 11:30 पर सिर्फ FM रेनबो 101.9 पर। सजग भारत,
2: जागरूक बनिए,
1: सजग रहिए।
0: FM रेनबो 101.9
3: స్టూడియో క్లాక్లో సమయం సరిగ్గా 7:37 మనం ఉన్నాం హలో రెయిన్బోలో. సో మాట్లాడేసేద్దాం మన కాలర్ తోటి. హలో,
4: నమస్తే అండి, మంగా భాస్కర్ మాట్లాడుతున్నాను.
3: నమస్తే మంగా భాస్కర్ గారు, నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారండి?
4: బ్రహ్మాండంగా ఉన్నాం,
3: సూపర్.
4: ఆర్జే వినోద్ గారికి కూడా శుభాశీస్సులు.
3: ఎస్ అండి,
4: అయితే మీరు ఎలాగ అప్డేట్ ఇచ్చారు ఏషియన్ గేమ్స్ కాబట్టి, ముందుగా మన ఉమెన్స్ క్రికెట్ టీమ్ వాళ్ళకి జయ హో.
3: Yes, అండి, జై హో.
4: రేపు ఉన్న వాటి వాళ్ళందరికి బెస్ట్,
3: కరెక్ట్, అందరికి బెస్ట్ ఆఫ్ లక్.
4: వచ్చేనమ్మ వచ్చేను పండుగ వచ్చేను, వచ్చేనమ్మ వచ్చేను ఉగాది పండుగ వచ్చేను, రేపవారి మామయ్య లేత పాగా చుట్టేను. మా

0: వచ్చేను, ఉగాది పండుగ వచ్చేను. ఈ పాట మా అమ్మగారు చాలా బాగా పాడేవారు, ఇప్పుడు లేరు. ఎక్కడ నాకు దొరకట్లేదండి అది, మరి ప్రైవేట్ సాంగో ఏమో నాకు తెలియదు.
1: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సింగింగ్ మంగా భాస్కర్ గారు. సో ఇవాళ హలో రెయిన్బోలో టాపిక్ ఏంటి అంటే పదాక్షి.

రిలో ఏదన్నా పండగ పేరు వచ్చేలాగా పాటను పాడాలి అని. సో అద్భుతంగా పాడుతున్నారు మన లిజనర్స్. సో మీకు ఏదైనా పాట గుర్తొచ్చి పాడాలనిపించే మనసు అనిపిస్తే మీరు మాకు కాల్ చేయాల్సిన మా నెంబర్ 0402323 0030, 0402323 4821, అండ్ 0402970 4715. ఇప్పుడైతే మీకోసం ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.6.

0: ರೇನ್ಬೋ 101.9.
1: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్ లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్ గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్ గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్ గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. అట్ 7 PM ఎవ్రీడే ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 7:46 అయిపోయింది. మనం ఉన్నాం హలో రెయిన్బోలో. సో మాట్లాడేసేద్దాం మన కాలర్ తోటి. హలో
1: హలో, నమస్కారం సత్య గారు.
0: నమస్కారం అండి. మీ పేరు?
1: బోలేటి ప్రభాకర్ రావు మాట్లాడుతున్నాను మ్యామ్.
0: ఎస్ అండి. సో ఏ పండగ మీద పాడబోతున్నారు?
1: వినాయక చవితి సినిమాలో వినాయక చవితి గురించాను. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం.

0: ಸಮುಪಾಸ್ಮಹೇ ಪಿತನ ವರ್ತಿಂಚವೇ ಅವ್ವ ಪಿತನ ವರ್ತಿಂಚವೇ ಇಂತಹ ಸಂಗತಿಯನ್ನು ಸಭಕ್ಕೆ ನಮಸ್ಕಾರ. ಓಲೇಡಿ ಪ್ರಭಾಕರ್ ರಾವ್
1: ನಮಸ್ತೆ ಅಂಡಿ. ಮರೋ ಕಾಲರ್ ಕೂಡ ಲೈನ್ ಲೋ ಉನ್ನಾರು, ಮಾತಾಡಿಸುತ್ತ. హలో
2: నమస్కారం అమ్మ.
1: నమస్కారం అండి, మీ పేరు?
2: చంద్రరాజ్ అమ్మ, ఓల్సిపికే అని.
1: ఓకే అండి, సో టాపిక్ విన్నారా?
2: విన్నామమ్మ.
1: ఏ పండగ మీద పాడబోతున్నారు?
2: పాడుతున్నాయి. ఏటేట వస్తుంది సంక్రాంతి పండగ, పీద సాదలకు అది ఎంతో కన్నుల పండుగ, అది పన్నుల పండుగ.
1: థ్యాంక్ యూ సో మచ్ అండి, అద్భుతంగా పాడారు. సో మరో కాలర్తో మాట్లాడే ముందు ఒక సూపర్ ట్రాక్ అయితే వినేసేద్దాం. ఆ సూపర్ సాంగ్ తర్వాత మళ్ళీ మన కాలర్స్తో మాట్లాడేసేద్దాం. మన హలో రెయిన్బోలో మరోసారి టాపిక్ రిపీట్ చేస్తాను. ఇవాళ మనం పదాక్షరి ఆడుకుంటున్నాం. పదాక్షరిలో పదాలు వచ్చేసి ఏ పండగ పేరైనా మీరు పాడబోయే పాటలో రావచ్చు, లేదా పండగ అన్న వర్డ్ అయినా రావచ్చు. మీకోసం ఈ సూపర్ ట్రాక్ అయితే వెయిట్ చేస్తుంది. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: with Vibrant Hyderabad every day at 8 a.m.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్లో సమయం 7:54 అయిపోయింది. మనం ఉన్నాం హలో రెయిన్బోలో. సో మాట్లాడేసేద్దాం మన లాస్ట్ లక్కీ కాలర్ తోటి. హలో
2: హలో
1: హలో నమస్తే అండి. మీ పేరు?
2: నేను కుమార్ మాట్లాడుతున్నాను, గుంటూరు నుంచి అండి.
1: ఓకే అండి. సో ఏ పాట పాడబోతున్నారు, ఏ పండగ పేరు రాబోతుంది మీరు పాడే పాటలు?
2: నేను 4వ తరగతిలో నేర్చుకున్న పాట సంక్రాంతి మీద.
1: ఓకే పాడేసి.
2: వచ్చింది వచ్చింది సంక్రాంతి, తెచ్చింది తెచ్చింది నవకాంతి, ముత్యాల ముగ్గులు ముంగిళ్ళు నిండాయి, ముగ్గులు గొబ్బిళ్ళు ముచ్చట్లు గొలిపాయి, హరిదాసు గీతాలు ఆనందం అందించు, బసవన్న నాట్యాలు కనివిందు కల్పించు, పశువులకు పూజలు భవిష్యత్తుతో జరుగు, భోగి మంటల వెలుగు చూడ హర్షము కలుగు. అది
1: సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ అవర్ హలో రెయిన్బో ఫర్ ద డే. మీకోసం అయితే సూపర్ సాంగ్ వెయిట్ చేసేస్తుంది. ఈ సూపర్ సాంగ్స్ తర్వాత మళ్ళీ మాట్లాడేసుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. తెలంగాణకు కృష్ణా జలాల విడుదలకు అంగీకరించిన కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు తెలంగాణ ప్రజల తరఫున సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం ఇరు రాష్ట్రాల మధ్య స్నేహానికి సోదరభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ఏడాది వినాయక చవితి శోభాయాత్ర నిమజ్జనం పర్యవేక్షణకు ఏఐ టెక్నాలజీ 24 డ్రోన్లు ఉపయోగిస్తున్నట్లు హైదరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్కు 10,000 సీసీ కెమెరాలు, హుస్సేన్ సాగర్ చుట్టూ 100 హైరైజ్ కెమెరాలు అనుసంధానించారు. ఆదిలాబాద్ రిమ్స్ బాధితులకు సీఎం ఆదేశాలతో 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు మంత్రి రాజనరసింహ ప్రకటించారు. పిల్లలకు మెరుగైన వైద్య సేవ కోసం హైదరాబాద్కు తరలించాలని ఆదేశిస్తూ రిమ్స్లో 150 బెడ్లతో ఎంసీహెచ్ నిర్మాణం చేయనున్నట్లు వెల్లడించారు. ఆస్ట్రేలియా పార్లమెంట్లో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా 50 ఏళ్ల సంగీత ప్రస్థానానికి గుర్తుగా సెరిమోనియల్ స్టాంపు విడుదల చేసి అరుదైన గౌరవం అందించారు. ఈ ప్రత్యేక గుర్తింపు దక్కడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులకు రాష్ట్రాల బాధ్యతలు అప్పగిస్తూ కొత్త ఇన్ఛార్జీలను నియమించారు. ఇందులో భాగంగా తెలంగాణకు సునీల్ బన్సల్, ఏపీకు అరవింద్ భదౌరియాలను పార్టీ జాతీయ అధ్యక్షుడు నియమిస్తూ ప్రకటన విడుదల చేశారు. దక్షిణ మధ్య రైల్వేలోని మల్కాజ్గిరి కామారెడ్డి మార్గంలో కవచ్ 4.0 వర్షన్ను భారతీయ రైల్వే విజయవంతంగా అందుబాటులోకి తెచ్చింది. మెరుగైన సాంకేతికతతో కూడిన ఈ వ్యవస్థ రైలు ప్రయాణ భద్రతను పెంచి ప్రమాదాలను నివారిస్తుంది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆ రాష్ట్ర కేబినెట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు పాలసీకి ఆమోదం తెలిపింది. అర్హులైన క్రియేటర్లను గుర్తించి వారి ఫాలోవర్ల సంఖ్య ఆధారంగా 2,500 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు నగదు చెల్లిస్తారు. తెలంగాణ ఉద్యోగ సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వం 2 DAలు ఇచ్చేందుకు అంగీకరించిందని ప్రతినిధులు తెలిపారు. ఈ నెలాఖరు నాటికి పీఆర్సీ నివేదిక వచ్చే అవకాశం ఉందని సీఎస్ స్పష్టం చేసినట్లు వాళ్లు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటనుండడంతో హైదరాబాద్తో సహా పలు తెలంగాణ జిల్లాల్లో మోస్తరు జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 26న ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు, దక్షిణ జిల్లాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య అలాంగ్ విత్
1: ఆర్జే వినోద్.
0: స్టూడియో క్లాక్ లో సమయం సరిగ్గా 8:09 అయిపోయింది. అంటే ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది వినోద్? ఇట్స్ టైమ్ ఫర్ తెలంగాణ. ఎస్, సో తెలంగాణ అనగానే తెలంగాణ హిస్టరీ, ఆర్ట్, కల్చర్, సినిమా, లిటరేచర్, టూరిజం, ఇలా తెలంగాణకి సంబంధించిన ఎన్నో విశేషాలు మనం మాట్లాడుకుంటాం కదా. సో ఇవాళ తెలంగాణ ప్రోగ్రాంలో అలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించే మనం మాట్లాడుకుందాం. కోతకోట చీరలు ఒక ఊరి అందమైన చేనేత కథ. మన తెలంగాణ అంటే కేవలం కోటలు, చెరువులు, పండగలు మాత్రమే కాదు, మన తెలంగాణ మరో బ్యూటిఫుల్ ఐడెంటిటీ కూడా ఉంది, అదే చేనేత.
1: ఎస్, ఎగ్జాక్ట్లీ. మన దగ్గర ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన వీవింగ్ ట్రెడిషన్ ఉంది. అండ్ అట్లాంటి వాటిల్లో మనకి ఎక్కువ తెలియని చాలా ప్రత్యేకమైనవి మన కొత్తకోట చీరలు.
0: సో ఇవాళ తెలంగాణలో మనం కోతకోట చీరల గురించి, కోటా సారీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ బ్యూటిఫుల్ సాంగ్స్ కమింగ్ అప్.

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9.
1: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
2: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
1: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
2: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
1: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
2: ఎస్, డోంట్ మిస్ ఇట్.
3: Stay tuned, stay bright. Vibrant Hyderabad
2: on FM Rainbow 101.9.

0: ఎస్, వెల్కమ్ బ్యాక్. మన మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే వినోద్. స్టూడియో క్లాక్లో సమయం 8:21:50 అవుతుంది. మనం ఉన్నాం తెలంగాణ షోలో. మనము కొత్తకోట చీరల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఈ కొత్తకోట అనేది వనపర్తి ప్రాంతానికి చెందిన ఒక ముఖ్యమైన చేనేత కేంద్రం. ఇక్కడ తయారయ్యే చీరల్లో ఒక ప్రత్యేకమైన ట్రెడిషనల్ లుక్కు, సింపుల్ ఎలిగెన్స్ కనిపిస్తుంది. ఒకసారి మనం చేనేత చీరను చూసామనుకోండి, అది చీరే కదా అనిపిస్తుంది. కానీ ఆ చీర వెనకాల చూస్తే మాత్రం ఓ పెద్ద స్టోరీయే ఉంటుంది. ఏమంటావు సత్య?
1: ఎస్ వినోద్, కరెక్ట్గా చెప్పావు. ఒక చీర వెనకాల ఒక స్టోరీయే ఉంటుంది. ఒక చీర తయారు చేయడానికి ముందుగా దారం ఎంపిక చేయాలి. దాని తర్వాత ఏ రంగులో ఆ చీర తయారవ్వాలో, ఏ రంగులో ఆ చీర సిద్ధమవ్వాలో అది నిర్ణయించుకోవాలి. డిజైన్ నిర్ణయించాలి. ఆ తర్వాత మగ్గంపైకి ఆ చీర వెళ్తుంది. సో నువ్వు చెప్పినట్టు ఒక చీర వెనకాల ఒక స్టోరీయే ఉంటుంది. అంటే ఒక చీర తయారు చేయడం అనేది స్కిల్ ప్లస్ పేషెన్స్ ప్లస్ ట్రెడిషన్ అని అనొచ్చు కదా వినోద్. ఎస్, మన కోత కోట సారీస్ గురించి మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

101.9. హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. అట్ 7 PM ఎవ్రీడే ఓన్లీ ఆన్ FM Rainbow 101.9.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 8:38 అయితే అయిపోయింది. మనం ఉన్నాం తెలంగాణ ప్రోగ్రాంలో. సో ఇవాళ తెలంగాణ ప్రోగ్రాంలో మనం కోటా శారీస్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా. సో కోటా చీరలు ప్రత్యేకత గురించి మాట్లాడుకునేటప్పుడు వాటి ట్రెడిషనల్ వీవింగ్ స్టైల్, కలర్, బార్డర్స్ అండ్ ప్యాటర్న్స్ గురించి తప్పకుండా చెప్పుకోవాలి. పాతకాలం నుంచి చేనేత కుటుంబాలు ఈ కళను ఒక జనరేషన్ నుంచి మరో జనరేషన్కు అలా పంచుతూ ఉంటారు. అమ్మమ్మల దగ్గర నేర్చుకున్న టెక్నిక్స్ నుంచి, అమ్మ దగ్గర నుంచి వీవింగ్ స్టైల్, తర్వాత వాళ్ళ పిల్లలకు కూడా నేర్పిస్తూ ఉంటారు. ఇలా ఒక వీవింగ్ స్కిల్ ఒక కుటుంబం నుంచి మరో తరానికి ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఒక లివింగ్ ట్రెడిషన్ అనే చెప్పుకోవాలి మన హ్యాండ్లూమ్స్. ఏమంటావు వినోద్?
1: యా 100%. యాక్చువల్గా ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మనం ఒక చేనేత చీర కొనేటప్పుడు దాని ప్రైస్ మాత్రమే చూస్తాం, కానీ

దాని వెనకాల వాళ్ళ టైము ఎఫర్టు ఇట్లా చాలాసార్లు ఆలోచించాం అసలు వీటి గురించి. ఒకసారి మామూలుగా మనము ఒక చీర వెనకాల దాని వీవింగ్ కుటుంబం యొక్క పని, వాళ్ళ క్రియేటివిటీ, ముఖ్యంగా వాళ్ళ లైవ్లీహుడ్ ఉంటుంది దీంట్లో. అందుకే మనం హ్యాండ్లూమ్స్ శారీ కొనేటప్పుడు కేవలం ఒక అది డ్రెస్ పర్చేజ్ మాత్రమే కాదు, మన కల్చర్కి మనం ఇచ్చే సపోర్ట్ కూడా. మీరేమంటారు? ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వస్తుంది, వింటూ ఎంజాయ్ చేయండి.

ಪ್ರಿಯಾ. ಎಸ್, ಮೀರು ವಿಂಟುನಾರು ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಎಫ್ಎಂ ರೈನ್ಬೋ 101.9 MHz ಫೈ. నేను మీ ఆర్జే వినోద్. స్టూడియో క్లాక్లో సమయం సరిగ్గా 8:49:19 అయితే అవుతుంది. మనం ఉన్నాం తెలంగాణ షోలో. ఈరోజు మనం కోతకోట హ్యాండ్లూమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో

0: ఇప్పటి జనరేషన్లో ఫ్యాషన్ చాలా ఫాస్ట్గా మారుతుంది. రెడీమేడ్ క్లోత్స్, మెషిన్ మేడ్ ఫ్యాబ్రిక్స్, ఫాస్ట్ ఫ్యాషన్ ఇవన్నీ మన లైఫ్లో ఒక భాగం అయిపోయాయి. కానీ హ్యాండ్లూమ్ మాత్రం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మెషిన్ ఒకే డిజైన్ని ఎన్నిసార్లు రిప్లికేట్ చేయగలదు, కానీ హ్యాండ్లూమ్లో ప్రతి వీవర్కి ఒక పర్సనల్ టచ్ ఉంటుంది. ఏమంటావు సత్య?
1: ఎస్, ఆర్జే వినోద్ చెప్పినట్టు దాట్స్ అబ్సల్యూట్లీ ట్రూ. అందుకే హ్యాండ్లూమ్లో కొన్ని వేరియేషన్స్, అంటే చిన్న చిన్న వేరియేషన్స్ వచ్చినా కూడా ఎంతో బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. కోత కోట హ్యాండ్లూమ్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు మనకు ఒక కథను కూడా, ఒక మెసేజ్ని కూడా ఇది చెప్తుంది. మన ట్రెడిషన్ను ప్రిజర్వ్ చేయాలంటే దాన్ని ఉపయోగించాలి, అప్రిషియేట్ చేయాలి, అండ్ నెక్స్ట్ జనరేషన్స్కి కూడా ఇంట్రడ్యూస్ చేయాలి. మన తెలంగాణలో ఎన్నో హ్యాండ్లూమ్ ట్రెడిషన్స్ ఉన్నాయి. పోచంపల్లి ఇక్కత్ అవ్వచ్చు, గద్వాల్ చీరలు అవ్వచ్చు, నారాయణపేట హ్యాండ్లూమ్స్, సిద్దిపేట గొల్లభామ చీరలు అవ్వచ్చు. ఇలా ప్రతి ప్రాంతానికి ఒక డిఫరెంట్ ఐడెంటిటీ అండ్ డిఫరెంట్ హ్యాండ్లూమ్ టెక్స్చర్ ఉంది. అందులో కోతకోట హ్యాండ్లూమ్స్ కూడా తెలంగాణ హ్యాండ్లూమ్ హెరిటేజ్లో ఒక అందమైన భాగమే. కాబట్టి నెక్స్ట్ టైం మనం ఒక హ్యాండ్లూమ్ కొంటున్నప్పుడు ఒక బ్యూటిఫుల్ పీస్ని మనం ఇంటికి తెస్తున్నట్టే భావించాలి. ఎందుకు అంటే ప్రతి హ్యాండ్లూమ్ వెనక ఒక గొప్ప స్టోరీ ఉంటుంది, ఒక హ్యాండ్లూమ్ వీవర్ కష్టం ఉంటుంది అని మనం ఇందాకే మాట్లాడుకున్నాం కాబట్టి.
0: ఎస్, చేనేత అంటే ఒక వస్త్రం మాత్రమే కాదు, ఒక వృత్తి, ఒక కుటుంబం, ఒక సాంప్రదాయం, ఒక కల్చర్. సో ఇదే మన తెలంగాణ అందం.
1: ఎస్, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఆర్ తెలంగాణ ఫర్ ద డే. ఇవాళ తెలంగాణలో మనం కోత కోట హ్యాండ్లూమ్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా. సో ఐ థింక్ దిస్ ఫౌండ్ యూ ఇంట్రెస్టింగ్. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మీకోసమైతే ఒక సూపర్ ట్రాక్ వెయిట్ చేస్తోంది. స్టే ట్యూన్డ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 9:03. మనం ఉన్నాం రిమ్చమ్ హైదరాబాద్ షోలో. సో ఇవాళ రిమ్చమ్ హైదరాబాద్ షోలో మనం ఒక రెస్పాన్సిబుల్ లివింగ్ అండ్ సస్టైనబిలిటీ గురించి మాట్లాడుకుందాం. మనలో చాలామందికి సస్టైనబిలిటీ అనే పదం వినగానే అదొక ఎన్విరాన్మెంట్ ప్రాజెక్ట్, ఒక సోలార్ ఎనర్జీ లేదా ఎలక్ట్రిక్ కార్స్ ఇలాంటివి గుర్తొస్తూ ఉంటాయి. కానీ నిజానికి సస్టైనబిలిటీ మన ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది. సో టు మేక్ ఇట్ సింపుల్, సస్టైనబిలిటీ ఇస్ విత్ ఇన్ అస్. సో ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందామని ఇవాళ రిమ్జమ్ హైదరాబాద్లో. సో డోంట్ గో అవే, స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ లవ్లీ మ్యూజిక్ కమింగ్ అప్.

ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9. హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్చి సత్య. స్టూడియో క్లాక్లో సమయం 9:17 అయితే అయిపోయింది. మనం ఉన్నాం రిమ్ చిమ్ హైదరాబాద్ షోలో. సో రెస్పాన్సిబుల్ లివింగ్ అంటే మనం ఉపయోగించే ప్రతి వస్తువు గురించి కొంచెం ఆలోచించడం మాత్రమే. అంటే నాకు ఇది ఎంతవరకు అవసరం, దీన్ని వేస్ట్ చేయకుండా ఎలా ఉపయోగించాలి, దీనివల్ల ఎన్విరాన్మెంట్ మీద పడే ఇంపాక్ట్ ఏంటి అని చిన్న చిన్న ఆలోచనలు ముందుగానే ఉంచుకోవడమే రెస్పాన్సిబుల్ లివింగ్ అంటే.
1: ఎస్, మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తే, మన ఇంట్లో జనరల్గా మనము బయటకు వచ్చేటప్పుడు లైట్లు ఫ్యాన్లు ఇవేమి ఆఫ్ చేయకుండా అట్లనే వదిలేసి వస్తాం. ఏమనుకుంటాము, జస్ట్ ఒక గంటే కదా అన్నట్టుగా అనుకుంటాం. కానీ ఒక గంట, ఒక నెల, ఒక సంవత్సరం అదే మనం అవసరం లేనట్టు స్విచ్ ఆఫ్ చేస్తే ఎంతో ఎలక్ట్రిసిటీ సేవ్ చేయవచ్చు. ఒక చిన్న యాక్షన్ ఇది, కానీ లాంగ్ టర్మ్లో చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఏమంటావు సత్య?
0: ఎస్, ఆర్చే వినోద్ చెప్పింది అబ్సల్యూట్లీ రైట్. అండ్ దాంతోపాటుగా ఇంకో చిన్న ఎగ్జాంపుల్ వినోద్, మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం అంటే ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం, కానీ ప్రతిసారి చేయలేకపోవచ్చు. షాపింగ్కి వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ బ్యాగ్స్ని ఎంకరేజ్ చేయకుండా క్లాత్ బ్యాగ్స్ని తీసుకెళ్ళడం, అది ఒకసారిగా కాకుండా ప్రతిసారి షాప్కి వెళ్ళే ముందు ఎలా అయితే మన బ్యాగ్ పర్స్ ప్యాక్ చేసుకుంటామో అలాగే ఒక క్లాత్ బ్యాగ్ కూడా ప్యాక్ చేసుకునేయడం అనేది ఒక హ్యాబిట్లా చేసుకుంటే చాలా చాలా మంచిది. ఎందుకంటే ఇది ఒక స్మాల్ చేంజే, కానీ రిపీటెడ్ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మాత్రమే మనం ఒక బిగ్ డిఫరెన్స్ని తీయగలుగుతాం. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ రెస్పాన్సిబిలిటీ.

0: లివింగ్ ఇస్ ఓన్లీ కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మాత్రమే. ఏమంటావు వినోద్?
1: ఎస్, 100% సత్య ఏదైతే చెప్పిందో అది 100% ట్రూ.
0: ఎస్, సో దిస్ ఇస్ ఆర్జే సత్య అండ్
1: ఆర్జే వినోద్
0: సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఫర్ సూపర్ ఇన్ఫర్మేషన్ అండ్ రిలాక్సింగ్ మ్యూజిక్.